ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 24వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 47 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రపంచ రహదారి భద్రతా వారోత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే నెలలోని 3వ వారం ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. 2007 సంవత్సరం ఏప్రిల్లో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలను నిర్ణయించడం జరిగింది. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, తద్వారా మరణాల సంఖ్యను తగ్గించడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం.

శ్రీ కాజీ నజ్రుల్ ఇస్లాం జన్మించిన రోజు ఈరోజు. ఈయన జాతీయ బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు కూడా. అప్పటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయన రాసిన కవితలు ప్రజలను ఎంతో ఉత్తేజపరిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లోని బెంగాలీ సాహిత్యంలో తిరుగులేని కవిగా ప్రశంసించబడ్డారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోనూ, ఆ తరువాత కలకత్తాలో కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పి విరోధి కవిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తన ప్రచురణల ద్వారా విదేశీ సంగ్రామాన్ని ఉత్తేజపరచారు. 1960వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో ఈయనను సత్కరించడం జరిగింది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మహితా శక్తివై అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ భక్తిగీతం, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా వినండి శ్రీ సూర్యనారాయణ భక్తిగీతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పి రవి మోజెస్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: దేవుని చిత్తమును కనుగొనుట. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు తన పత్రికలను దేవుడు ఏర్పరిచిన వారిని ఉద్దేశించి వ్రాస్తూ, మీలో ఎవరూ నశింపక అందరూ మారుమనసు పొందాలన్నది దేవుని చిత్తమని స్పష్టం చేస్తున్నాడు. దేవుని రక్షణార్థమైన ఈ చిత్తానికి లోబడిని వారెవ్వరూ తమ జీవితాల్లో ఆయన చిత్తాన్ని కనుగొనలేరు. దేవునితో సత్సంబంధానికి రక్షణే మొదటి మెట్టు. నువ్వు మారుమనసు పొంది దేవుని కుమారునియందు విశ్వసించి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే నా పట్ల దేవుని చిత్తం ఏమయ్యిందని నువ్వు అన్వేషించటం వ్యర్థమే. ఇది నా చిత్తమని ఆయన స్పష్టంగా బయలుపరిచిన ఈ ప్రాథమిక విషయంలో నువ్వు విధేయత చూపించకపోతే ఇతర విషయాలను గురించి ఆయన చిత్తం ఏమయ్యిందో అడిగే నైతిక హక్కు నీకేమాత్రమూ లేదు. అందుకే మొదట ఆ రక్షణ అనుభవాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో అన్వేషించటం మంచిది. ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని చిత్తాన్ని గుర్తెరగని వారిని ఈ వాక్యము అవివేకులని పిలుస్తుంది. మరి ఈ వాక్య భాగంలో దేవుని చిత్తమని బయలుపరచబడినదేమిటి, మనం ఆత్మపూర్ణులమై ఉండాలన్నదే ఇక్కడ బయలుపరచబడిన దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తమని మొదట పేర్కొన్న విషయానికి, అనగా రక్షణార్థమైన దేవుని చిత్తానికి లోబడిన వారికి మాత్రమే సాధ్యము. ఎందుకంటే రక్షించబడిన వారిలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అయితే రక్షించబడని వ్యక్తికి కూడా ఆత్మపూర్ణుడై జీవించాలన్నది దేవుని చిత్తం. దీని భావం వాక్యము నుండే స్పష్టంగా తెలుస్తుంది. మద్యముతో నిండి ఉండక ఆత్మపూర్ణులై ఉండమని ఇక్కడ హెచ్చరించబడి ఉన్నాము. మద్యముతో నిండియున్న వ్యక్తి తన నియంత్రణను కోల్పోయి తాను సేవించిన మద్యము చేత నియంత్రించబడతాడు. అయితే ఇది సరికాదు. అయితే ఇప్పుడు రక్షించబడిన ఎఫెసీయులు మునుపటి వలె మద్యముతో నియంత్రింపబడటానికి తమను తాము అప్పగించుకోకుండా ఆత్మపూర్ణులై ఉండాలని, అంటే తమను సంపూర్ణముగా నియంత్రించేలా పరిశుద్ధాత్మ నడిపింపుకు తమను తాము అప్పగించుకోవాలన్నదే దేవుని చిత్తమని ఈ వాక్య భావమయ్యున్నది. పాపము వలన ఆత్మను దుఃఖపరచుట సాధ్యము, అవిధేయత వలన ఆత్మను ఆర్పుట సాధ్యం. ఆత్మను దుఃఖపరచగా ఆర్పక ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ నియంత్రణ కింద ఎల్లప్పుడూ జీవించాలన్నది దేవుని యొక్క చిత్తం. ఇంతకీ పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటం అంటే ఏమిటి, ఆయన మనల్ని ఏ విధంగా నియంత్రిస్తాడు, దీనికి జవాబు కనుక్కోవటం ఎంతో సులభం. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలకు కర్త. లేఖనాలు ఆయన మనసు యొక్క ప్రతిబింబం. కాబట్టి లేఖనాల చేత నియంత్రించబడటం ఆత్మచేత నియంత్రించబడటంతో సమానం. ఇది నా స్వంత అభిప్రాయం కాదు, లేఖనాలే ఈ సత్యాన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి. ఆత్మపూర్ణులై ఉండటం వలన కలిగే ఫలితాల జాబితా ఆ తర్వాత వచనాలలో మనకు కనిపిస్తుంది. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హృదయములో దేవుని కీర్తించటం, అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఒకరికొకరు లోబడటం, సంఘములో ప్రేమపూర్వకమైన నడవడిని కలిగి ఉండటం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, యజమానులకు దాసులకు మధ్య సత్సంబంధాలు నెలకొనటం, ఇవి ఆ జాబితాలో పేర్కొనబడిన కొన్ని ముఖ్య విషయాలు. ఈ విధంగా ఆత్మపూర్ణులై జీవించటం, వాక్యానుసారముగా జీవించటం దేవుని చిత్తమై ఉంది. ఈ విధంగా జీవించిన వారు స్పష్టంగా బయలుపరచబడిన దేవుని చిత్తంలోని ఒక ప్రాముఖ్యమైన భాగానికి అవిధేయత చూపుతున్నారు. నువ్వు రక్షించబడి ఆత్మపూర్ణునిగా జీవిస్తున్నావని యథార్థముగా చెప్పగలిగితే దేవునికి స్తోత్రం. నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే. ఆమేన్.
0: మీరింతవరకు శ్రీ పి రవి మోజెస్ వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

0: రైతులు మొదటిసారిగా పండ్ల తోటలు నాటేటప్పుడు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. విద్యా ఉపాధి అవకాశాల కోసం నేడు చాలా మంది గ్రామీణ యువత పట్టణాలకు వలసపోతూ ఉన్నారు. దీనివల్ల ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఇదే తరుణంలో వరి, వేరుశనగ, చెరకు వంటి వ్యవసాయ పంటల సాగులో పెరిగినటువంటి పెట్టుబడులు, కూలీల కొరతతో రైతులు ఈ పంటల సాగును కష్టతరంగా భావిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండటంతో రైతుల్లో ఈ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. వ్యవసాయ పంటలతో పోలిస్తే తక్కువ యాజమాన్యం, కూలీల అవసరం ఉండే దీర్ఘకాలిక పండ్ల తోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, ముఖ్యంగా సాగు ఖర్చు సాయం, రాయితీపై బిందు సేద్య పరికరాల ఏర్పాటు రైతులను పండ్ల తోటల సాగు వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న పెద్ద రైతులు అనే తారతమ్యం లేకుండా పండ్ల తోటల పెంపకానికి రైతులందరూ ముందుకొస్తున్నారు. పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వల్లే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడులిస్తాయి. ఈ మొక్కలు పొడవైన బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడటానికి అనుమైనటువంటి భూమి తప్పనిసరిగా ఉండాలి, లేకుంటే మొక్కలు సరిగా పెరగవు, ఎక్కువ దిగుబడులు ఇవ్వవు. పండ్ల తోటల పెంపకానికి భూమిని రెండు స్థాయిల్లో, అంటే మొదటిది రైతు స్థాయిలోనూ, రెండోది భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలి. ముందుగా రైతు స్థాయిలో భూమి పరీక్షలు కనుక మనం చూసుకున్నట్లయితే, పండ్ల తోటలను సాగు చేయాలి అనుకున్న మొత్తం భూమిని మొదట ఒకే రకంగా ఉన్న భాగాలు లేదా బ్లాకులుగా విభజించుకోవాలి. ఇలా విభజించుకున్న తర్వాత ఒక్కో రకం భూమి నుంచి సుమారు ఎకరాకు ఒక చోట నేలను బట్టి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంత తీయాలి. ఈ గుంతలో పైభాగం నుంచి కింది వరకు నేలను అధ్యయనం చేసి కింది విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ పరిశీలనలను రైతు సొంతంగా కాని లేదా వ్యవసాయ ఉద్యానాధికారుల సహకారంతో చేసుకోవచ్చు. భూమిలో నేల లోతు తెలుసుకుంటే ఆ భూమిలో ఏ రకమైనటువంటి పండ్ల జాతిని పెంచుకోవచ్చునో అర్థమవుతుంది. భూమి పరీక్షకు తవ్విన గుంత పైభాగం నుంచి కింది వరకు ఎలాంటి గడ్డి, కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి గనుక ఉంటే దాన్ని నేల లోతుగా పరిగణించుకోవచ్చు. భూమి లోపల గట్టి, కంకర లేదా రాతి పొర ఉన్నప్పుడు మొక్కల వేర్లు కిందకి పెరగలేవు. కాబట్టి నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని పెంచడానికి ఎంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొక్కల వేరు వ్యవస్థ పెరుగుదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులకరాళ్లు కలిగినటువంటి నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ కొన్ని చోట్ల భూమి కింది భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాలతో 3-4 అడుగు లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల చెట్లను నాటేస్తుంటారు. కానీ మొదటి 3-4 ఏళ్లు మంచి మట్టి ఉన్నంత వరకు మొక్కల వేర్లు బాగా పెరిగి గట్టి పొరలు రాగానే వేర్లు పెరుగుదల ఆగిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతుకు అనువైన పండ్ల రకాన్నే రైతులు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నేల లోతును బట్టి పండ్ల మొక్కను ఎంచుకోవాలి. నేల లోతు 90 సెంటీమీటర్లు మించి గనక ఉంటే మామిడి, సపోటా, పనస, నేరేడు చెట్లు వేసుకోవచ్చు. నేల లోతు 60 నుండి 90 సెంటీమీటర్ల మధ్య గనక ఉంటే జామ, దానిమ్మ, చీని, నిమ్మ, ఉసిరి చెట్లు వేసుకోవచ్చు. 45 నుంచి 60 సెంటీమీటర్లు నేల లోతు గనక ఉంటే అరటి, బొప్పాయి, సీతాఫలం ఇట్లాంటి పండ్ల మొక్కలను నాటుకోవచ్చు. పండ్ల మొక్కల వేర్లు పెరిగే లోతు వరకు భూమి లోపల సున్నపు పొరలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని రైతులు ప్రత్యేకంగా పరిశీలించాలి. పండ్ల మొక్కల వేర్లు పెరిగే ప్రాంతంలో సున్నపు పొరలు గనక ఉంటే మొక్కల వేర్లు సరిగా పెరగవు, మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది, మొక్కలు బలహీనపడి పేలగా ఉంటాయి. భూమి లోపల సున్నం ఎక్కువగా ఉండటం వల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మొక్కల్లో ఆకులు గిడసబారి పసుపు రంగుకు మారి పల్లాకు తెగులకు గురై క్షీణిస్తాయి. తోటల పెంపకానికి ఎంచుకున్న పొలంలో సున్నపు పొరలు లేకుంటేనే రైతులు వీటి సాగును చేపట్టుకోవాలి. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడకూడదు. సున్నపు పొరలున్నటువంటి భూముల్లో నాటిన పండ్ల మొక్కలు 2-3 ఏళ్లలోనే క్షీణిస్తాయి. నేలలోని మట్టి రేణువుల పరిమాణాన్ని బట్టి నేల స్వభావం, అంటే ఇసుక, ఒండ్రు, పంకమట్టిని తెలుసుకోవచ్చు. సాధారణంగా నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగర్ప నేలలు, ఒండ్రు భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు సరిగా ఇంకని బరువైన బంక భూములు పండ్ల తోటల పెంపకానికి అనువైనవి కావు. నేల రకాన్ని బట్టే భూమిలో గాలి ప్రసరణ, నీరు ఇంకే స్వభావం, వేర్ల పెరుగుదల మారుతూ ఉంటుంది. నేల రకాన్ని బట్టి పెంపకానికి అనువైనటువంటి పండ్ల జాతులను మనం ఎంపిక చేసుకోవాలి. అంటే ఇసుక వరుస కలిగినటువంటి తేలిక భూముల్లో కొబ్బరి, జీడి మామిడి, రేగు, అత్తి, వెలగ, ఖర్జూరం ఇట్లాంటి పంటల్ని సాగు చేసుకోవాలి. మధ్య రకమైనటువంటి గర్భ నేలల్లో అయితే మామిడి, సపోటా, పనస, అరటి, బొప్పాయి, ద్రాక్ష, చీని, నిమ్మ, దానిమ్మ, జామ ఇట్లాంటి పండ్ల జాతులను ఎంపిక చేసుకొని వేసుకోవాలి. అదే బరువైనటువంటి బంక భూముల్లో అయితే సాధారణంగా పండ్ల మొక్కల సాగు ఇవి అనుకూలం కావు. కానీ పనస, నేరేడు, జామ వంటి రకాలను మంచి యాజమాన్యంతో ఇక్కడ పెంచుకోవచ్చు. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకుండా తొందరగా ఇంకిపోయే గుణం కలిగినటువంటి భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలమైనవిగా మనం చెప్పుకోవచ్చు. చెట్ల వేరు ప్రాంతంలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటే మొక్కల వేర్లకు గాలి ప్రసరణ సరిగా లేక ఎదుగుదల క్షీణించి తెగుళ్లకు గురై చనిపోతాయి. కాబట్టి ఎంచుకున్నటువంటి భూముల్లో నీటి మట్టం ఎల్లప్పుడూ 2 మీటర్ల కిందనే ఉండాలి. పండ్ల మొక్కలు నీటి ముంపును తట్టుకోలేవు. రేగు చెట్లు మాత్రం కొంతవరకు నీటి ముంపును తట్టుకుంటాయి. పండ్ల తోటల పెంపకానికి ఎంచుకున్నటువంటి నేల రసాయన స్థితి తెలుసుకునేందుకు మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రానికి పంపుకోవాలి. ముందుగా భూమి పరిశీలనకు తవ్విన గుంతలో పైభాగం నుంచి ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా చొప్పున, గుంత కింది వరకు నేల లోతును బట్టి 4-5 నమూనాలను సేకరించుకోవాలి. ప్రతి నమూనాను ప్రత్యేకమైన పాలిథిన్ కవర్లో ఉంచి పూర్తి వివరాలు కలిగినటువంటి చీటీని అందులో ఉంచి పరీక్షల కోసం భూసార పరీక్షా కేంద్రానికి పంపుకోవాలి. పండ్ల తోటల పెంపకానికి భూమి అనుకూలతను తెలుసుకునేందుకు మొదట నేల ఒజ్జని సూచిక, లవణ సూచిక తెలుసుకుంటే సరిపోతుంది. ఇక భూమిలోని పోషకాల లభ్యతను గురించి పండ్ల మొక్కల నాట్లు పూర్తయిన తర్వాత తెలుసుకుని తగిన విధంగా యాజమాన్యం చేపట్టుకోవచ్చు. ద్వారా తెలుసుకోవచ్చు. ఉజ్జని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నటువంటి భూములను
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. వార్తల వివరాలు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్1 నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన

0: పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదనుకు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహపురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కను.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలి అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర అమెరికా దేశీయేన విదేశ సచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 9:00 చిత్రసీమ. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 10:00 వార్తావాహిని మొదటగా ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా మొవ్వ శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆక్వారంగ అభివృద్ధికి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ప్రయోజనాల గురించి డాక్టర్ హరిదాసు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సేకరణ ఎస్విఏ ప్రసన్న లక్ష్మి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్రోగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పెరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపైన అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30 నుండి 30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: నామినేయ స్తంభ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే, ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా, పాజిటివ్ ఇండైనైజేషన్, హమ్ లోగోనే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబి జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలు అందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key factor. Because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం, ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తోసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

0: పాటంటే మనం వింటే ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గారులు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం వింటారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నల్గొండ, ఆర్ఆర్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, జీడీఎల్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాలండు కురిసిన నిన్నటి రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసినట్లు తెలుస్తోంది.

ఏపీ వక్స్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. May 25 మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థులకు తదుపరి ప్రక్రియ వివరాలను తెలియజేస్తామని ఆయన తెలిపారు.

నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ డిపో మేనేజర్స్ మీటింగ్ శనివారం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమం గురించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని బస్ స్టేషన్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వాటర్ కూలర్లు బస్టాండ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

యూజీసీ నెట్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ యూజీసీ నెట్ దరఖాస్తులకు గడువు నేటితో ముగియనుంది. నిన్నటితో అంటే మే 23 గడువు ముగియాల్సి ఉండగా విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు డెడ్లైన్లు ఒక్కరోజు పొడిగించినట్లు ఎన్టీఏ తెలిపింది. ఈరోజు రాత్రి 11:50 అప్లై చేయడంతో పాటు ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈ నెల 26 నుంచి 28 వరకు కరెక్షన్స్కు అవకాశం ఇస్తామని చెప్పింది.

నెల్లూరు జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా 400 మంది రోగులను గుర్తించారు. వీరికి 6 నెలల పాటు అవసరమైన పోషకాహార కిట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించనున్నారు. కోవూరు నియోజకవర్గంలోని 103 మంది రోగులకు 100% తన వంతు సహాయం చేస్తామని ఆయన ప్రకటించారు.

0: ఇంధన పొదుపులో భాగంగా నెల్లూరు జిల్లాలో జరగాల్సిన మహానాడును రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27-28 తేదీల్లో మంగళగిరి వేదికగా వర్చువల్ విధానంలో నిర్ణయించనున్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని 14 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా క్యాడర్ అంతా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. స్థానిక సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. మత్స్యకారులకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని గత మంగళవారం కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిని బ్యాంకు ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికపై సీఎం చంద్రబాబు మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. మత్స్యకారులు కోరిన విధంగా 200 మెకానైజ్డ్ బోట్లను 60% సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కావలి నియోజకవర్గంలో 26 మత్స్యకార గ్రామాలు ఉండగా వాటి నుంచి నేరుగా సముద్రంలోకి వెళ్లేలా రోడ్డు నిర్మించేందుకు 6.25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే బోట్ నిలుపుకునేందుకు వీలుగా బకింగ్హామ్ కెనాల్ పూడికతీత కోసం మరో 6.90 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. స్థానికంగా విద్యుత్ సబ్స్టేషన్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రామాయపట్నం జోవర్ధని హార్బర్ మధ్య కనెక్టివిటీ రోడ్డు కావాలని స్థానికులు అడిగారని, దాన్ని కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పరిశ్రమలకు కేంద్రంగా మారుతుందని, 50 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలానే జిల్లా అధికార యంత్రాంగం పనితీరు బాగుందని సీఎం కితాబిచ్చారు.
2: రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయపట్నం పూర్తి అవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి.
1: ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగు తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత శుక్రవారం ఆత్మకూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో సోమశిల ఉత్తర దక్షిణ కాలువలో హైలెవల్ కాలువ జలవనరుల శాఖ పరిధిలో జరుగుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. హైలెవల్ కాలువ భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జలవనరుల శాఖ పరిధిలో చిన్న మధ్యతరగతి విభాగాల్లో 32 కోట్ల రూపాయలతో 440 పనులు మంజూరు అయినట్లు ప్రకటించారు. ఇంటింటికి తాగునీరు కింద 65.88 కోట్ల రూపాయలతో 336 పనులను చేపడుతున్నట్లు ఆనం వెల్లడించారు. ఆత్మకూరు పురపాలక సంఘంలో 36 కోట్ల రూపాయలతో డ్రైన్లు, పైప్ లైన్లు, ఇతర పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఆత్మకూరు టిట్కో గృహ సముదాయ ఆవరణలో నిర్మించిన సీతారాముల ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత ఆదివారం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 3 డివిజన్లో 24 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జేమ్స్ గడ్డెన్లో స్థానిక కోరికల మేరకు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్ను నిర్మించి ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలోనే నెల్లూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని నారాయణ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి దోమలు లేని నగరంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని, కాలువల ఆధునీకరణ పనులు పూర్తయితే నెల్లూరు నగరానికి ముంపు ప్రమాదం పోతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అందరిలో చైతన్యం వచ్చినప్పుడే మన ప్రాంతం పరిశుభ్రమైన వాతావరణం పచ్చదనంతో కలకలలాడుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శుక్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత, కమిషనర్ వైవో నందన్ కూడా పాల్గొన్నారు. తొలుత స్టేడియం పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ప్రమాణాలకు అనుగుణంగా పట్టణాల్లో పరిశుభ్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. గత గురువారం సరాసరి 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా కావలిలో 40.4, గూడూరులో 40.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ముత్తుకూరు, వెంకటాచలం, నెల్లూరు రూరల్, సైదాపురం, ఉదయగిరి, జలదంగి, పోగోలు, దగదత్తి మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుక్రవారం ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. శుక్రవారం సరాసరి 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, తేలికపాటి చినుకులు పడ్డాయి. అత్యధికంగా వరికుంటపాడు మండలంలో 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వింజమూరులో 9 మిల్లీమీటర్లు, ఉదయగిరిలో 5.8 మిల్లీమీటర్లు, సీతారాంపురంలో 5 మిల్లీమీటర్లు, తొత్తలూరులో 4.2 మిల్లీమీటర్లు, మరిపాడులో 2.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. శనివారం కూడా వాతావరణం చల్లగా ఉంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య 54 నుంచి 72 పెరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది ఈ మేరకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేశారు. ముసాయిదాను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆమోదించి అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం నగర నియోజకవర్గంలో 36, రూరల్ నియోజకవర్గంలో 36 డివిజన్లు ఏర్పడ్డాయి. సరిహద్దులు, ఎక్కడైనా గృహాలు, రహదారులను వదిలేసినట్లు గుర్తిస్తే ఆయా విషయాలను అభ్యంతరాల రూపంలో నగరపాలక సంస్థకు ప్రజలు తెలియజేయవచ్చని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. 15 రోజుల పాటు అభ్యంతరాలను పరిశీలించి అనంతరం మార్పులు చేర్పులు చేసి మున్సిపల్ శాఖ అధికారులకు పంపుతారు. అనంతరం 72 డివిజన్ల సరిహద్దులను ఆమోదిస్తే ఆయా వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం గజెట్ను విడుదల చేస్తుంది. అనంతరం నెల్లూరు నగరపాలక సంస్థ అధికారికంగా 72 డివిజన్లతో రూపాంతరం చెందుతుందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ వెల్లడించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలేజరావు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరులోని ప్రైవేటు పాఠశాలలో గత శుక్రవారం ఎంఈఓలు, హెచ్ఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రానున్న విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంతో పాటు 100% ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. బడియుడి పిల్లలందరూ బడిలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. పాఠశాలలో ప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లో లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు నగరంలోని డీకే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్లో నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. ఆ కళాశాలలో ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులను ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించేలా ఇంటర్ బోర్డు అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో సిఈసీ తెలుగు ఇంగ్లీష్ మీడియం, అలానే హెచ్ఈసీ తెలుగు మీడియంలో ఉండగా తాజాగా హెచ్ఈసీ, ఎంఈసీ ఇంగ్లీష్ మీడియంలో కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వొకేషనల్ విభాగంలో ఇప్పటికే సిఎస్సీ, ఎంపీహెచ్ఎం, బిఎన్ఆర్ఎం, సిజిటి, ఎంఎల్టీ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో ఉండగా రానున్న విద్యా సంవత్సరం నుంచి ఎల్ఎండ్ఎండి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవే కోర్సులను ప్రైవేటు కళాశాలల్లో 1000 రూపాయల ఫీజులతో అమలు చేస్తుండగా డీకేడబ్ల్యూ ప్రభుత్వ కళాశాలలో అతి తక్కువ ఫీజుతో కోర్సులను అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమణారెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి కలిగిన తమ కళాశాలలో ఇప్పటికే 300 అడ్మిషన్లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె రాఘవేంద్రన్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, మున్సిపాలిటీలు, వీధి దీపాలు తదితర సర్వీసులు 17,067 ప్రీపెయిడ్ విధానంలోకి మారనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సర్వీసులను గ్రూపులుగా విభజించి ఈ వ్యాలెట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత సోమవారం నెల్లూరు నగరంలోని విద్యుత్ భవన్లో డైలివర్ ఎస్సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్సీ రాఘవేంద్ర స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం, లో వోల్టేజీ, స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలు వచ్చాయని, వీటిని ఆయా ప్రాంతాల ఉన్నతాధికారులకు తెలిపి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిధిలోని 44 బహుళ ప్రయోజన గిడ్డంగుల ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్, బోర్వెల్ తదితర సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. గత బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గిడ్డంగుల అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై జిల్లా స్థాయి అమలు కమిటీతో సమావేశం నిర్వహించారు. 44 సహకార గిడ్డంగులకు డ్వామా నిధులతో అప్రోచ్ రోడ్లు, జిల్లా పరిషత్ నిధులతో విద్యుత్ సౌకర్యం, బోర్వెల్ పనులు ఆమోదం కోసం కమిటీ కన్వీనర్ సహకార శాఖ అధికారి బి గుర్రప్ప ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రపంచ ఆహార నిల్వ పథకంలో ఎంపికైన పడుగుపాడు పిఏసీఎస్ ప్రతిపాదించిన డ్రయర్ యంత్రాల డిపిఆర్ను పరిశీలించి ఆమోదం తెలిపారు. నెల్లూరు నగరంలో జనగణను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ అధికారులకు సూచించారు. గత శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సూపర్వైజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తాళాలు వేసిన ఇల్లు, సర్వే సమయంలో ఖాళీగా ఉన్న నివాసాలు, హాస్టళ్లు, ఇన్స్టిట్యూషన్లు, కమ్యూనిటీ భవనాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. అలానే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం అందిస్తామని కమిషనర్ ప్రకటించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
0: ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: clinched the gold medal in the men's 100-meter event at the 2026 Athletics Federation Cup in Ranchi with a new national record timing of 10.09 seconds. He improved his previous personal best of 10.17 seconds and comfortably surpassed the Commonwealth Games qualification mark of 10.16 seconds. Animesh Kujur secured the silver medal with a timing of 10.2 seconds, while Pranav Pramod took bronze, clocking 10.29 seconds. In the men's 400-meter event, Vishal TK won the gold medal with a new national record of 44.98 seconds, becoming the first Indian athlete to break the 45-second barrier in the event. And in IPL cricket, riding an unbeaten 101 runs by skipper Shreyas Iyer, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets in Lucknow last night. Chasing a target of 197 runs set by Lucknow Super Giants, Punjab Kings scored 200 for 3 in 18 overs. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Anuja. The visit of U.S. Secretary of State Marco Rubio and his meeting with Prime Minister Narendra Modi has been prominently covered by most of the newspapers. PM backs peace push with renewed push to repair ties in meeting with Rubio is the front page headline in Hindustan Times, while the Tribune writes, India flags energy crisis. State Secretary tows U.S. oil, extends Trump's invite to Modi to visit White House. Another headline in Hindustan Times says, headway in Iran-U.S. talks raises truce hopes. Quoting Defense Minister Rajnath Singh, a Sunday Pioneer headline says, India to be biggest weapon exporter in 25-30 years, adding the government wants private sector share in defense production to rise to 50%. The Hindu reports on new law Viksit Bharat G. Ramji replacing the 20-year-old MG Narega, set to come into effect from 1st of July, with draft rules open for feedback till 3rd week of June. Under the headline, big poor states to get higher funds under government's new rural job scheme. Hindustan Times editorial writes how Sikkim showcases a thoughtful vision of development while respecting tradition and an exemplary social harmony to its education sector, opening the doors to the future. More red, white and blues for green card applicants, states the Economic Times, as new policy for U.S. immigration may force permanent residency seekers to return home for paperwork. And finally, the Sunday Times reports that only six states now have fertility rate above replacement level. The paper refers to latest sample registration report of 2024. And with that, it's back to Ganucha.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. H. Jayashankar to hold bilateral talks with U.S. Secretary of State Marco Rubio in New Delhi today. Ayushman Bharat scheme to be rolled out in West Bengal from July. Swasthya Sathi beneficiaries to be included. Maharashtra SIT files charge sheet against four accused in Nashik DCS sexual assault and religious conversion case. U.S. President Donald Trump says Iran deal including reopening of Strait of Hormuz largely negotiated. IMD forecasts severe heat wave conditions in some parts of northern, central and eastern India, including Delhi today. And in athletics, Gurinder Veer Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani YSR Kadapa Jilla Samachara Lekha Rachana Sri Srinath Reddy.
3: కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల సమగ్ర పారిశుద్ధ్యం, ఆలయాలలో భక్తుల సౌకర్యాలు మెరుగుకై కూటమి ప్రభుత్వం ప్రయత్నం, మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ప్రకటన. అధికారులు రాజకీయ నాయకుల సమిష్టి కృషితో జిల్లా సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన. తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 600,000 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల మడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులను నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.
2: మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 MHz పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని, కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగు గంగా కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మాకోసం ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహ్మద్ అబ్దుల్ బాబా, అంజన వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై.

0: మీరు విన్న ఈ పాట నోము చిత్రం నుంచి. ఈ పాట కోరిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242

0: మనోరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. చిత్రసీమ కార్యక్రమంలో చక్కని పాటలు వినే ముందుగా ప్రకటన విందాం.
1: మారింది శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు అశోకవనంలో అర్జున్ కళ్యాణం చిత్రం కోసం హరిప్రియ జయకృష్ణ గానంలో ఈ పాట వింటారు.

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.

చిత్రసీమ కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా రైల్వే సమాచారం చెప్పుకుందాం. 22707 నెంబర్ కల విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ 3 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:19 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 1271 నెంబర్ కల విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సరైన సమయంలో నడుస్తూ 9:48 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 1277 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 8 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 10:02 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 66035 నెంబర్ కల సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే సూళ్లూరుపేట నెల్లూరు మేము సరైన సమయంలో నడుస్తూ 10:05 నాలుగో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 22808 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి సంత్రగాచి జంక్షన్ వెళ్లి సంత్రగాచి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 15 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 10:58 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 07193 నెంబర్ కల హైదరాబాద్ దక్కన్ నాంపల్లె నుంచి కొల్లం జంక్షన్ వెళ్లే కొల్లం స్పెషల్ ఫేర్ స్పెషల్ 49 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 11:27 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 12734 నెంబర్ కల లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 8:39 ఆలస్యంగా నడుస్తూ 11:27 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 06065 నెంబర్ కల పోతనూరు జంక్షన్ నుంచి ఖరగ్పూర్ జంక్షన్ వెళ్లే పీటీజే కేజీపీ స్పెషల్ సరైన సమయంలో నడుస్తూ 11:33 నెల్లూరు చేరనుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు బలగం చిత్రం నుంచి పాట విందాం.

0: పాట విని ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థే.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు బంగారు బుల్లోడు చిత్రం కోసం రేవంత్ బృందగానంలో ఈ పాట విందాం.

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ April 16 నుంచి May 30 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన April 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ప్రకంపించింది ప్రాణం, కోటి మెరుపులు తాకినట్టు పరిభ్రమించింది లోకం, ప్రసవ వేదన దాటినట్టు నీ స్పర్శనం నా దైవ దర్శనం.

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఈవేళ పార్టీ కావాలంటే
2: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
1: బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ 16 నుంచి 30 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
7: వేదన దాటినట్టు నీ స్పర్శను నా దైవ దర్శనం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

చిత్రసీమ కార్యక్రమం మీరింత వరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. ముందుగా వార్తావాహిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
3: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with a colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
1: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై భారత్, సైప్రస్ దేశాలు సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఢిల్లీలో శుక్రవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్, సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
4: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
2: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP-GM-V3 కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు.
1: ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
2: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువసంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
5: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
2: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
6: బస్తర్ కే సభీ నాగరికో కో భారత్ సర్కార్ ఔర్ దేశ్ కే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ కీ ఓర్ సే భరోసా దిలానా చాహతా హూ కి అబ్ భయ సే జీనే కీ జరూరత్ నహీ. యహాన్ నయా సూర్యోదయ హో చుకా హై, భలే ఆజాదీ కే ఇత్నే సాల్ బాద్ హీ అబ్ వికాస్ కా రాస్తా ప్రశస్త హో రహా హై. యహాన్ కే ఆదివాసీ యువా ఔర్ మహిళా విశ్వాస్ కే సాథ్ ఆగే బడే, భారత్ సర్కార్ ఔర్ ఛత్తీస్గఢ్ సర్కార్ ఆప్కే సాథ్ హై.
1: వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత 7 జూలై 28న సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
2: ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
1: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
7: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్, and a violence-free society are achievable realities. In a world divided by conflict, anxiety, uncertainty, Gurudev chose the path of healing humanity. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
2: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వమే భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాత్ ఆగే బఢ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర్ తక్నీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర్ పర్ సమ్మానిత రాష్ట్ర కో బన్తే హుయే హమ్ సబ్ దేఖ్ రహే హై పద్మ పురస్కార్ హో అబ్ ధర్మ జాతి

0: और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं।
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
2: హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ధి వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
1: కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కేసుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీకృష్ణ పాండవి అని చిత్రానికి పిబి శ్రీనివాస్ పాడిన పాట వినిపించమంటున్న శ్రోతలు గోధుమకుంట్ల గ్రామం నుంచి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి, చరణ్, బృందా, చిన్న, ముంతల

తర్వాత గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్ ప్రణీత్ గౌడ్ల కోరికపై పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం కోతల రాయుడు. కోరుతున్న శ్రోతలు రఘునాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

తర్వాత హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప, వీరి కోరికపై కార్తీక దీపం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన మరో పాట చిత్రం అనుబంధం. చిన్న తుమ్మగూడ గ్రామం శ్రోతలు శివకోటి శేఖర్ వరలక్ష్మి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్యల కోరికపై ఈ పాట.

రాజకోట రహస్యం ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట కోరుతున్నారు. ఎద్దుమయిలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు జయచంద్రన్ పి సుశీల పాడిన పాట చిత్రం జయసుధ. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియా శ్రీనివాసరెడ్డి కోరికపై ఈ పాట.

బండరాముడు చిత్రానికి పి సుశీల పాడిన పాట. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం. శ్రోతలు, కామేశ్వరి శ్రీ తులసి కోరికపై.

పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగ కోరుతున్న పాట 16 వయసు చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

తర్వాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ కోరుతున్న పాట, ఏమ్మాయ చేసావే చిత్రం నుంచి పాడినవారు విజయప్రకాష్, సుజానే, బ్లేజ్.

0: మీరు ఇంతవరకు రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుపై శ్రీపాద పినాక్క పాండిగారి ప్రసంగం వింటారు.
1: యుగ పురుషులని ప్రఖ్యాతినందున మహావిద్వాంసులు కీర్తి చేసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్ బాణిలోని ఘనత యథాతథంగా మాటలతో చెప్పడం సాధ్యమైన పని కాదు. ఇదివరలో టేప్ రికార్డింగ్ చేసి ఉంచిన నాయుడు గారి వైలిన్ వాయిద్యం విని ఉండిన నేటి కాలపు రసికులకు వారి వాయిద్యంలోని గుణ విశేషములు సూచనగా చెప్పుకోవడం మనం చేయగలిగిన పని. అట్టి సూచనే ఆధారంగా నాయుడు గారి ఘనత తగుమాత్రం ఊహించుకోవచ్చుననే విశ్వాసంతో ద్వారం బాణి అనే శీర్షిక కింద 4 మాటలు విన్నవి చేస్తాను. ప్రసిద్ధ సంప్రదాయ సంగీత విద్వాంసుల కుటుంబం కాదు. వీరన్నగారు వెంకటకృష్ణయ్య నాయుడు గారే వీరి చేత వైలిన్ పట్టించిన ఆది గురువు. అన్నగారి విద్యను అన్నతి కాలంలో గ్రహించి దక్షిణాది సంగీత విద్వాంసుల గాత్ర వాద్య సంగీతములు వీరు దొరికినప్పుడల్లా వింటూ జ్ఞానాభివృద్ధి చేసుకుంటూ వచ్చారు నాయుడు గారు. నాదయోగులని పేరుగాంచిన వీణ తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారిని ఆశ్రయించి వారికి ప్రక్కవాద్యం వాయించి వాయించి ఏ ముక్క వాయించినా రక్తి వదలని ప్రజ్ఞ సంపాదించుకున్నారు నాయుడు గారు. సహకార ఫిడేల్ వాయిద్యంలో శక్తి సామర్థ్యములు నానాటికే అభివృద్ధి చేసుకుంటూ ఆంధ్రదేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉన్న నాయుడు గారికి సంగీత విద్యా తృష్ణ పెరుగుతూ వచ్చింది. సిద్ధ విద్యాధరి వీణ ధనమ్మాళ్ ఫిడేల్ గోవిందస్వామి పిళ్ళే గారుల వాయిద్యంలోని అసాధారణ ప్రజ్ఞా విశేషములు నాయుడు గారిని వశము చేసుకుని వారి పురోభివృద్ధికి దారి చూపించాయి. ఈ మహాగాన కళారాధకులు నాయుడు గారికి ఆదర్శ గురువులు. ఆ ఘన విద్వాంసుల స్థాయిని అందుకోవాలనే అభిలాష తీవ్రమవుతూరాగా ప్రతిదినము 7-8 గంటల చొప్పున 11 సంవత్సరాల పర్యంతము దీక్షతో ఫిడేలు సాధకం చేశారు నాయుడు గారు. తపస్సు ఫలించింది. నాయుడు గారు ఘన విద్వాంసుల శ్రేణిలో స్థానం సంపాదించుకున్నారు. సోలో ప్రక్కవాద్యములకు లెక్కలేదు. భారతదేశమంది అన్ని ప్రాంతములలోనూ అసాధారణ ప్రజ్ఞతో సంగీతానందం విడుదలుతూ నాదోపాసన చేసుకున్నారు నాయుడు గారు. వెంకటస్వామి నాయుడు గారి శృతి జ్ఞానం అపారం. ఫిడేలు 4 తీగలు శృతిలో చేర్చి కమాను వేయగానే అపూర్వమైన సునాదం చెవిని సోకేది. తంబుర వీణ ఫిడేలు మృదంగం శృతి చేయడం అందరికీ చేతనైన విద్యయే, ఆక్షేపణ లేదు. కొందరు శృతి చేయగా కలిగే శృతిపక్వం ఇతరులు చేస్తే కలుగదు. ఒకే వ్యక్తి తంబుర కొన్ని వేళల బాగా శృతి చేయగలడు, మరికొన్ని వేళల ఎంత ప్రయత్నించినా తృప్తి కలగదు. ధనమ్మాళ్ వీణ తంత్రుల 7 శృతి చేసి మీటగానే శరభశాస్త్రి వంటి మహావిద్వాంసులు సైతం సమ్మోహితులవడం మొన్న జరిగిన విషయం. రోషనారా బీగం తారషజ్యమ స్థానంలో తన గాత్రం లీనం చేసినప్పుడు కలిగే శృతి సౌఖ్యం దానికి అదే సాటి. జంత్రము కాని గాత్రము కాని దోషరహితంగా శృతిలో చేర్చడం వేరు, శృతి సౌఖ్యం శ్రోతలచే అనుభవింపజేయడం వేరు. అటువంటి శృతి జ్ఞానం నాయుడు గారిది. వర్ణము కృతి రాగము స్వరకల్పన తానము ఏది వాయించినా ఈ శృతి లీనత్వంలోనున్న మహిమలపై పామరులు సైతము ఆకర్షింపగలిగి నాయుడు గారికి అసమాన కీర్తి సంపాదించినది. మిలిటరీ ఉద్యోగస్తులైన తండ్రి తాతల రక్తం పంచుకుని పుట్టిన వెంకటస్వామి నాయుడు గారి లయ జ్ఞానం రిథమిక్ గేట్ ఉగ్గుపాలతోనే సంక్రమించినదేమో అనిపిస్తుంది. ఖచ్చితమైన లయ వారి మనసులోనూ చేతుల్లోనూ భద్రముగా నడుస్తూ వచ్చేది. తాళబద్ధములైన వర్ణము కృతి స్వరకల్పన పల్లవుల్లో మాత్రమే కాక రాగాలాపంలో సంగతుల్లో సైతము ఈ లయ అనగా ఇంటర్నల్ రిథమిక్ బ్యాలెన్స్ తాండవిస్తూ ఉండేది. నాయుడు గారి బాణికి ఒక ప్రత్యేకత కలిగించినది ఈ లయ సర్దుబాటేమో అని నా అభిప్రాయం. రాగభావ సూచకములైన సంగతులలో రమ్యమైన లయ ఏర్పడి ఉంటుంది. ఆ లయ ఏర్పాటును పాటించినప్పుడే ఆ సంగతులు మనసుకు హత్తుకుంటాయి, లేకుంటే సంగతులు బిగుతుపోయి నీరసంగా పలుకుతాయి. గాయకులు పాడి విడిచిన సంగతినే ప్రక్కవాద్యం వాయిస్తున్న నాయుడు గారు అనుకరించగానే ఆ సంగతే నూతన సౌందర్యంతో వినవచ్చేది. సర్వసాధారణమైన సంగతులు సైతము నాయుడు గారి చేతుల్లో రమ్యంగా వినబడేవి అంటే ఈ లయ బిగుతే ముఖ్య కారణం. కమాను జాతులు ఆర్ట్ ఆఫ్ బౌయింగ్ నాయుడు గారికి వలె అన్యులకు స్వాధీనం కాలేదని తోచు. 4 తంత్రుల్లోనూ దేనిపై వాయించిన పుత్తిన నాదం వెలువడేది. మందర తంత్రిపై విస్తారముగా రాగాలాపన చేయడం నాయుడు గారి సొమ్ము. తానం జాతులు ఒకదానినొకటి మించి పొంగి పొరలి వస్తున్న సమయాల్లో కమాను ఏ రీతిగా ప్రయోగించేవారో విని ఆనందించడమే కానీ తెలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు. ది ఆర్ట్ ఆఫ్ బౌయింగ్ గురించిన ఆంగ్లేయ గ్రంథాలు అధ్యయనం చేసి అమల్లో పెట్టడం మూలకంగా నాయుడు గారికి కమాను ప్రయోగంలో అనన్య సామాన్యమైన ప్రజ్ఞ అలవడింది. కమాని జాతులకు ఈడుజోడుగా నాయుడు గారి ఫింగరింగ్ టెక్నిక్ అపూర్వం. చెమ్మంగుడి నారాయణ స్వామి, గోవిందస్వామి పిళ్ళయ్య గారుల ఫిడేల్ వాయిద్యము, ధనమ్మాళ్ళ గారి వీణా వాయిద్యము విని విని వారి ఫింగరింగ్ టెక్నిక్ లెస్సగా గ్రహించారు నాయుడు గారు. సంగీత సామగ్రి అనగా కంటెంట్ ఆఫ్ మ్యూజిక్ అంతటా ఒకటే. గాత్రములోనూ వేరువేరు జంత్రముల నుండి వెలువడినప్పుడు వేరువేరు బాణీల్లో వినవస్తుంది. గాత్ర సంగీతమునకు జంత్ర సంగీతమునకు దేని ప్రత్యేకత వ్యక్తిత్వము దానికి ఉన్నది. నోటిపాటిలో నున్న నిండు జంత్రవాద్యములో కూడా ఉంటుంది. అవిచ్ఛిన్నముగా నాదం గాత్రములో బాగా వినబడితే గాత్రములో పలికే అనుస్వర గమకాలు యాంగిల్ చెడకుండా విస్పష్టముగా మనోహరముగా జంత్రగానంలో వినిపిస్తాయి. గాత్ర సంగీతానికి జంత్రగానం తలవంచనక్కర్లేదు. ఈ రహస్యం గుర్తించి నాయుడు గారు ప్రక్కవాద్యము గాత్రధర్మముగా వాయిస్తూ సోలో కచేరీలలో వైలిన్ వాద్యపు ఘనత ప్రదర్శించే పనిశ్రమను చూపించేవారు. ఏ టెక్నిక్ ప్రదర్శించినా కర్ణాటక సంప్రదాయము రక్తి వదలలేదు నాయుడు గారు. రాగాలాపంలో నాయుడు గారు అసమాన ప్రతిభాశాలి. మేళకర్త జన్యరాగం, రక్తిరాగం, ఘనరాగం, అపూర్వ రాగం, ఏ రాగమైనా సరే నాయుడు గారి చేతుల్లో సర్వాంగ సుందరమై రాగభావం వెదజల్లుతూ వినవచ్చేది. రాగాలాపంలో తొందర లేదు. ఎంత చిన్న రాగమైన నిండునది ప్రవాహం వలె సావకాశముగా గంభీరముగా రక్తి వెతుక్కుంటూ నడుస్తుంది ఆలాపన. 5 నిమిషంలో మిగించని, 50 నిమిషములు పెంచని రాగస్వరూపము రమ్యముగా చిత్రించడంలో నాయుడు గారు అతి నేర్పరి. ఉచితమైన రీతిని పాజెస్ అండ్ పంక్చుయేషన్ గమనిస్తూ రాగాలాపన సాగించడంలో నాయుడు గారు ఆయనకే సాటి. రాగభావమును ప్రకటించే సంప్రదాయ సంగతుల సమృద్ధిగా వెదజల్లుతూ కేవలము రక్తి ప్రధానముగా నాదులోలుడై రాగాలాపన చేయడం నాయుడు గారిలో విశేషం. తానం వాయించడం వెంకటస్వామి నాయుడు గారి సొమ్ము. పలు విధములుగా కమాను జాతులు ప్రయోగిస్తూ వింత వింత నడకలతో అపురూపమైన పోకడలతో అంతు దొరకని విన్యాసంతో నాయుడు గారు వాయించిన తానం ఎన్నటికీ మరోరానిది. విజృంభించి తానం వాయిస్తున్న కొన్ని సమయాల్లో ఇది ఫిడేలా వేరే జంత్రమా, ఒక్క ఫిడేలైనా వివిధ జంత్ర సమ్మేళనమా అనే భ్రమ కలగడం నాయుడు గారి తానం విని ఉండిన సహృదయులందరికీ అనుభవవేద్యమే. సంప్రదాయపు తాన పద్ధతులు జీర్ణించుకుని నాయుడు గారు నూతన మార్గములు సృష్టి చేశారని నా విశ్వాసం. ఆ తాన పోకడలను ఇతర విద్వాంసుల నుండి నేను వినలేదు. ప్రక్కవాద్యం వాయించడంలో నాయుడు గారు ఆదర్శప్రాయులు. నైనా పిళ్ళే, మహారాజపురం, అరియకుడి, చెమ్మంగుడి, ముసిరి, జిఎంబి మొదలైన పెక్కులు సుప్రసిద్ధ గాయకులకు, వేణు వీణ జలతరంగ విద్వాంసులకు ప్రక్కవాద్యములు మిక్కుటముగా వాయించి అమిత గౌరవం సంపాదించుకున్నారు నాయుడు గారు. గాత్రములో పలికించే సంగతులనే మెరుగుపెట్టి తిరిగి వాయించి గాయకులకు అత్యంత ఉత్సాహం చేకూర్చిన సహకార వాద్యకులు నాయుడు గారు. ప్రక్కవాద్యపు కచేరీల్లో గాత్రబాణి, సోలో కచేరీల్లో ముఖ్యంగా ఫిడేల్ బాణి వాయిస్తూ తమ గౌరవం కాపాడుకున్నారు. సోలో కచేరీల్లో విశ్వరూపము దాల్చి విజృంభించి ప్రక్కవాద్యాల్లో సూక్ష్మ రూపంతో సహకరించడం నాయుడు గారి సౌజన్యానికి ఉదాహరణ. ప్రక్కవాద్యకులుగా నాయుడు గారు గాయకుని పాటను మీరి వాయించే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. గాయకుల గౌరవం భంగపరచకుండా తమ గౌరవం కాపాడుకుంటూ ప్రక్కవాద్యపు మర్యాదకు ఒరవడి పెట్టారు వెంకటస్వామి నాయుడు గారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో మహావిద్వాంసులను ఖ్యాతి నొందిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నాదానంద రసానుభవమే పరమావధిగా భావించి ఫిడేల్ వాయిద్యములో ఒక కొత్త బాణి సృష్టి చేశారు. వారి వాయిద్యము వినిన రసికులందరూ అపూర్వానందం అనుభవించారు. వారు అస్తమించిన తరువాత వారి బాణి కూడా వారితోనే అంతరించినదని చెప్పాలి. నాయుడు గారి శిష్యులు శ్రీ మారెళ్ల కేశవరావు గారు, వారి పుత్రులు శ్రీ ద్వారం సత్యనారాయణ గారు, వారి కుమార్తె కుమారి మంగతయారు, వీరి ఫిడేల్ వాద్యములో నాయుడు గారి ఫింగరింగ్ కమాను ప్రయోగాలు కొన్ని స్ఫురణకు వస్తాయి. వెంకటస్వామి నాయుడు గారి ఫిడేల్ బాణి మనకు మళ్లీ సజీవంగా వినబడదు.
0: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుపై శ్రీపాద పినాకపాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ద్వారం గారి సంగీతం వింటారు. ఆటతాళ వర్ణంలో శంకరాభరణ రాగం వింటారు.

మీరింతవరకు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి సంగీతం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటి పైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా తొలికోడి కూసింది చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కోరుతున్నారు.

ఒక మెరుపు వెంట పిడుగు, ఒక మంచిలోన చెడుగు, లోకం

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమం తర్వాత భీష్మ చిత్రానికి పి సుశీల గానం వింటారు. రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సున్నాబాయి రాధామున్న సుధారాణి సాయి తేజ లీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత సుఖ దుఃఖాలు చిత్రానికి పి సుశీల గాన వింటారు రచన దేవుల్పల్లి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, లాల్, రాజ్ నందిని, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య లోడ్, కిరణ్, జాన్విక, విష్ణుద్ లోడ్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివన్నారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కోరుతున్నారు.

కలియుగ కర్ణుడు. కలియుగ కృష్ణుడు చిత్రానికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం వేషానికి గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తిక్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత జీవన జ్యోతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విన్ ఆనంద్ మన్విత్ కోరుతున్నారు.

వేటగాడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వి సుశీల గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ లామ్ గ్రామం నుంచి వైవి పూర్ణచంద్రరావు, నీలిమ, రాధ, మమత, హంపి, సౌందర్య, వాసవి, అనుపమ, నీలవేణి, నాగమాధురి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

శ్రోతలు, వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని వెంటనే తెలియజేయండి. మరి ఉభయ కుశల కార్యక్రమంలో ఎవరెవరు మెసేజెస్ పంపించారో చూద్దాం. ఉదయాన్నే మీరు వేసిన వందే మాతరం గీతం ఏమీ బాగాలేదు, పాత వర్షన్ సాంగ్ని వినిపించండి ప్లీజ్, అండ్ టీన్ టైంలో వేసిన పాటలే వేస్తున్నారు, ప్లీజ్ మెలోడీ పాటలు కూడా వేయండి అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, శ్రోతలు ఉత్తరాలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు, మీకు మా ధన్యవాదాలు అని అంటూ మంగళగిరి నుంచి దామల్ల చినమస్వామిరావు, దామల్ల పెద్దమస్వామిరావు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి మీకు కూడా. గత వారం మీరు మమ్మల్ని రాబోయే తిది కార్యక్రమానికి ఉత్తరాలు రాయమన్నారు, చాలా ఆనందం, కానీ నాకు అవకాశం లేదు అంటూ రాస్తున్నారు. వాట్సాప్ సందేశాలు పంపే కన్నా ఉత్తరాలు రాయడమే కష్టం, ఇష్టం, కానీ నాకు అవకాశం లేదు అని అంటున్నారు. ఇంకా ఎందుకనంటే పోస్ట్ బాక్స్ డబ్బా లేదు అని అంటూ ఈ మెసేజ్ని పంపించారు. మేము మీ కార్యక్రమాలు న్యూస్ అండ్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రతిరోజు వింటాము. రాబోయే తేదీ కార్యక్రమానికి మేము కూడా వాట్సాప్ సందేశాలు పంపిస్తాము. మేము కోరిన పాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తారు. కొంతమంది శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు వినిపిస్తారు, కానీ గత 13 రోజుల నుంచి మేము కోరిన పాటలు వినిపించడం లేదు, ఎందుకు కారణం తెలియచేయండి అని అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. అట్లా ప్రసారం చేయకపోవడం మీ పాటలు అనేది ఏం లేదండి, మీరు రాస్తూ ఉండండి, మెసేజ్ చేస్తూ ఉండండి, మేము పాటలు వేస్తానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, ఈ సంవత్సరం కొత్తగా ట్యూన్ చేసి కొత్త గళంతో ఆలపించే వందే మాత్రంతో రేడియో కార్యక్రమాలు వింటున్నాం. ఈరోజు సరస వినోదిని హయగ్రీవం రామచంద్రాచార్యులు గారి నిర్వహణలో చాలా చక్కగా సాగింది. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణం సందర్భంగా శబ్దభాండాగారం నుంచి రోజు వింటూనే ఉన్నాం. మల్లిక్ గారితో ఇంటర్వ్యూ, కిన్నెరసాని గారి గురించి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసంగం, శ్రీ రాజనాల కాళేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ చాలా బాగున్నాయి. ఈరోజు ప్రసిద్ధ వీణా విద్వాంసులు శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు గారి గురించి, గాత్ర సంగీత కళాకారుడు శ్రీ పినాకపాణి గారి ప్రసంగం కూడా విశేషంగా ఉంది. అంబరము నుండి పలుకులు ఇంబుగా వినిపించుచుండే నెలలో ప్రజకున్ 97ల నిండుగా సంబరములు జరుపుచుండే సంతసముందెన్ అంటూ చక్కగా పద్యం కూడా రాసి పంపించారు. ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు సత్తుపల్లి నుంచి మల్లిక్ అండ్ లలిత, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అభినందనలు అండి మీకు కూడా. రాబోయే అతిథి కార్యక్రమంలో మా కోసం పాట అయితే కోరుకుంటున్నారు. తర్వాత ఈ సందేశాలను పంపించారు. ఏమంటున్నారంటే మే నెల 20వ తేదీ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి జ్ఞాపకాల గురించి చాలా చాలా చక్కగా వివరించారు. శ్రీ దండూరి రామకృష్ణ గారు వారి ప్రసంగం ద్వారా నాకు తెలియని విషయాలు చక్కగా తెలియచేశారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. అలాగే గురువారం 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవరాజు కథ చిలుకూరి సుబ్బారావు బృందం వారిచే పనిచేయరా కథ విన్నాం, ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. వారికి బృందానికి ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఇంకేమంటున్నారంటే 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీ రాజనాల గారితో ప్రశాంత్ కిరణ్ గారు నిర్వహించిన కార్యక్రమం విన్నామండి, మా మనస్సు ఆకట్టుకుంది. అలాగే శనివారం భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రీ అన్నమాచార్యుల కీర్తనలు విన్నాం భక్తిరంజని కార్యక్రమంలో అంటూ రాస్తున్నారు. విజయవాడ కేంద్రం వారికి అభినందనలు. అలాగే సుమతి శతకం నుంచి ధారావాహిక వింటున్నాం, చాలా చక్కగా వివరించారు పద్యాన్ని శ్రీ మాణిక్యాలరావు గారు, వారికి మా అభినందనలు అని అంటున్నారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట, సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజెస్ని పంపించారు. ఇంకా
పేడన జగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీకు కూడా, మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేయగలరని మనవి అంటూ సూచన అయితే చేశారు. తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, అలాగే జానపద గేయాలు భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి ఈ మెసేజ్ని, చిన్న మెసేజ్ని పంపించారు. ఇంకెవరు పంపించారంటే, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ సుమధ్యానం అంటున్నారు. సుమధ్యానం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు అంటున్నారు. నమస్తే. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమానికి సమయం సరిపోలేదు అని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి. 6 గంటల 10 నిమిషాలు భక్తి రంజన్లో భక్తి గీతాలు బాగుంటున్నాయి. ఇక ఉదయ రేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గళంలో చాలా బాగుంది అని అంటున్నారు. ఇక ఈరోజు సరస వినోదిని సమస్యాపూరణం చాలా బాగుంది. నిర్వహించిన వారు అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. ప్రతి వారం పైడిపాటి ఉమానాథ శర్మ గారి గళంలో వినేవాళ్ళం. ఈ వారం కొత్తదనం సంతరించుకుంది. మాకు అర్థం కాకపోయినా వింటున్నాం. తినగ తినగ వేము తీయనుండు. వేమన శతక పద్యాల్లో మాదిరిగా సమస్యాపూరణం వింటుంటే వింటున్న కొద్దీ కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. చాలా బాగుంది అని అంటూ రాశారు. ఇక 9:35 నమస్తే అమరావతిలో చిత్రగీతాలు చాలా బాగున్నాయి, కానీ కల్పలత ఉత్తరాల పాటలు వినిపించండి అని అంటున్నారు. ఇక గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ సందేశాన్ని అయితే కార్యక్రమాల మీద పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి ఉభయ కుశలోపరి వారికి నమస్కారాలు అంటున్నాను. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకొని దశాబ్దాల నాటి అపురూప ప్రసారాలను పునః ప్రసారం చేస్తూ ఆనాటి ఈనాడు తరాలని అలరిస్తున్నది. ఆకాశవాణి కృషి శ్రమ బహుదా ప్రశంసనీయమంటున్నారు. ఉదయం వందే మాతరంతో ప్రారంభించి రాత్రి జై హింద్ అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఆకాశవాణి సేవలు బహుదా ప్రశంసనీయం. 21న ప్రసారమైన శ్రీ చిలుకూరి సుబ్బారావు గారి భక్త బసవేశ్వర కంజీరా గానం చాలా బాగుంది. 22న సరస్వతి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి త్యాగరాజ కీర్తనలు ఉత్సవాలను మళ్ళీ గుర్తు చేశాయి అని అంటున్నారు. ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని రామాయణ కల్పవృక్షం వారి కవితా వైభవాన్ని చాటి చెప్పాయి అంటున్నారు. 23న ప్రసారమైన సాటిలేని మేటి సినీ విలన్ నటులు శ్రీ రాజనాల గారితో పరిచయం బాగుంది. 24వ తేదీ శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం బాగుంది. 24న ప్రముఖ ఫిడెల్ విద్వాంసులు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కార్యక్రమం బాగుంది అని అంటూ రాసి పంపించారు. ఇంకా నమస్కారాలతో భవదీయ సర్వశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి మెసేజ్ని అయితే పంపించారండి. తర్వాత వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ ఏం రాశారంటే, 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. చాలా బాగుంది, ధన్యవాదాలు ఆకాశవాణి అధికారులకు అంటున్నారు. ఆకాశవాణి శ్రోతలతో మమేకమవుతూ ఇంకా ఇంకా మంచి విషయాలు శ్రోతలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ఆకుకూరలు తినడం వల్ల కలిగే మేలు గురించి అప్పుడప్పుడు చెప్పగలరు అంటూ కూడా సూచిస్తున్నారు. ఓకే అండి, ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. మీకు శ్రీపాద
పినాకపాణి గారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, కవులు పంపిన పూరణలు చాలా బాగున్నాయి, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అంటూ రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా సిబ్బందికి మా శబ్దమిత్రులకు శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటూ రఘుబీర్ సింగ్ సుగనాబాయి రాధా మున్న ఏలూరు నుంచి రాసి పంపించారు. ఏమంటున్నారంటే, సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి నక్షత్రకుని పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ రవీంద్రబాబు గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీ వెంకటేశ్వర్ల గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. 19వ తేదీ మంగళవారం ఆటల వల్ల ప్రయోజనాల గురించి దేవిశ్రీ ప్రియ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు వినితరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ డిఎల్ దీక్షిత్ గారితో, దీక్షిత్ గారి నిస్వార్థ భక్తికి ఒక చెట్టు చిలక కథ గురించి మంచి సందేశాన్ని అందించే కథ వినిపించారు, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. 20వ తేదీ బుధవారం సూక్తి సుధలో కోరికలను అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే జరిగే పరిణామాలు తెలియచేసిన శ్రీ నాగలింగ హరిహర్రావు గారికి మా నమస్తే అంటున్నారు. 11 గంటలకు ప్రసారమైన కొండ నుండి కడలి దాకా రూపకం విన నిర్వహించిన శ్రీ బాలాంతరపు రజనీకాంత్ గారికి, వ్యాఖ్యాతలకు ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ ఈ సందేశాన్ని అయితే పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్తే అంటున్నారు ద్వారంపూడి సత్తిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి రాశారు. మామూలు రేడియో సెట్లు ఉన్న మాలాంటి శ్రోతలు ఇంకా ఎన్నాళ్ళు వెయిటింగ్లో ఉండాలి, 3 గంటలకు వచ్చే టీన్ టైం వినే అవకాశం లేకుండా దీనికి మార్గదర్శనం చేయండి అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వస్తుందండి, అందులో వినొచ్చు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి, గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు పురుషార్థాల సమన్వయాన్ని విశిష్టంగా తెలిపారు. నేడు 11 గంటలకు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు, శ్రీ ఫిడేల్ నాయుడు గారి వాయులీన వాద్య కళా వైశిష్ట్యాన్ని సముదాత్తంగా తెలిపారు. అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీరా, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. ఇంకా ఏమంటున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి, 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే మీ శబ్ద భాండాగారం నుంచి గత వారంలో సర్వశ్రీ మల్లిక్ రాజనాల ఇత్యాది కళాకారులతో ముఖాముఖిని పునః ప్రసారం చేశారు, అవి ఆసక్తిదాయకంగా రసవతరంగా ఉన్నాయి. ఇంకా నేడు సమస్య పూర్ణ కార్యక్రమాన్ని శ్రీమాన్ అగ్నిహోత్ర హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు సరస వినోదినిగానే నిర్వహించారు. ప్రతి శనివారం ఉదయరేఖలు కార్యక్రమంలో పునఃప్రసారంగా

శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారి శివ కవుల కావ్యాలలోని భక్తుల కథలను ధారావాహికంగా అందిస్తున్నారు, బాగుంటున్నాయి, మాదొక మనవి అంటున్నారు. ఈ 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో సాహిత్య కార్యక్రమాల పరంగా గాఢమైన అనుబంధం కలిగి తదభ్యుదయానికి తోడ్పడిన కవి పండితులతో ముఖాముఖిని ప్రసారం చేయ కోరిక అంటున్నారు. ఈ పరంపరలో భాగంగా ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారితో ముఖాముఖిని ఏర్పరచ కోరిక. చివరికి ఒక సందేహం, 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి పుట్టు పూర్వోత్తరాలను అప్పుడప్పుడు ప్రసారం చేస్తూనే ఉన్నారు, కానీ ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అన్న పేరు పెట్టిందెవరు? ఆ విషయాన్ని కూడా ప్రసారం చేయండి, అందరికీ నమస్కారాలు అని అంటూ కూడా ఆయన ఈ సందేశాన్ని పంపించారు. ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తానండి. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఆకాశవాణి గత బుధవారం ఆకాశవాణిలో ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు పురుషార్థాల సమన్వయాన్ని గురించి విశిష్టంగా తెలిపారు అని అంటూ రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అన్నా. నమస్తే అండి. ప్రతిరోజు రాబోయే తిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ రాశారు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణికి శుభాకాంక్షలు, కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ రాసి పంపించారు. వరంగల్ జిల్లా అల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి వారికి నమస్కారాలు అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ను కూడా అనుమతించగలరని మనవి. వారంలో ఏదో ఒక రోజు పాత చలనచిత్రాలను ప్రసారం చేయండి అంటున్నారు అని రాస్తున్నారు జేరుపుతుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు. ఇంకా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు సత్యవతి ఏం రాస్తున్నారంటే, గురువారం రాత్రి 10 గంటలకు ప్రసారమైన నాటికి చాలా బాగుంది, అలాగే రాజనాల పరిచయం, యువలయ అన్నీ బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. తర్వాత ఇంకెవరు రాశారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. తర్వాత 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు వింటున్నాం. టీన్ టైంలో హిందీ పాటలు, యువల ఎక్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, రంగస్థలి కార్యక్రమం నచ్చింది, జానపద గేయాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం బాగున్నాయి అంటున్నారు. రాబోయేది వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష ప్రియ రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారాలు అంటూ రాస్తున్నారు ఎవరంటే, తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ ఏం రాస్తున్నారంటే, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి అంటున్నారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేసే టీన్ టైం కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు చాలా బాగుంటున్నాయి, 4 నుంచి 4:30 వరకు ప్రసారం చేసే యువలయ కార్యక్రమంలో భాగంగా ప్రసారం చేస్తున్న జీకే ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంటుంది, మాకు నచ్చుతోంది, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. ఇంకా ఇంకెవరెవరు ఏం రాశారో చూద్దాం. ఫైనల్ ఆకాశవాణికి నమస్కారం అంటున్నారు. ఎవరంటే వెల్లిదండ్ల గోపాల్ గుంటూరు నుంచి ఏం రాస్తున్నారంటే, వారి నాన్నగారు కీర్తిశేషులు శ్రీ వెల్లిదండ్ల శేషగిరిరావు గారు ఎప్పుడు రేడియో వినేవారట, ప్రస్తుతం ఆయన గత 30 సంవత్సరాలుగా రేడియో వింటున్నారు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. 95లో యువవాణిలో ప్రసంగాలు కూడా చేశారని వారు ఆకాశవాణికి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సునాబాయి రాధామున్న ఏం రాస్తున్నారంటే, 21వ తేదీ గురువారం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు వినితరించాం, కర్ణాటక సంగీత కార్యక్రమంలో రవికుమార్ బృందం వారు వినిపించిన నాదస్వర వాదనం వీణులు విందుగా ఉంది, 22వ తేదీ శుక్రవారం దేవీ స్తోత్రం విని భక్తి పారవస్యం చెందాం అంటూ రాసి పంపించారు. ఇక ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాశారు ఎవరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ ఈ సందేశాన్ని పంపించారు.

0: మరి ఇవి ఈరోజు శ్రోతలు ఈ వారం కార్యక్రమాలపై వారు తెలియచేసిన అభిప్రాయాల మాలిక ఉభయ కుశలోపరి.
1: ఆకాశవాణి

0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థైన దేవాన్షు పండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోను, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోను కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, డిఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు కానీ చికిత్స పద్ధతులు కానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లు ఆడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అధికారంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఫిల్మ్ సంగీతం వింటారు. ముందుగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి కార్తీక్ గాయత్రి పడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన చంద్రబోస్.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సూన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.
2: ఆట చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు, రచన సిరివెన్నెల.

0: ยุกก็กล้องแม่มาในประตูเบาแบบมอบเลยเป็นนาบิสโก
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో అనుభవాలు దేశభక్తి గీతాలు హృదయాన్ని తాకే కథలు వ్యవసాయానికి మార్గదర్శకాలు వైద్యుల అమూల్య సలహాలు ప్రతి మాటలో నమ్మకం ప్రతి స్వరంలో బాధ్యత ఇది కేవలం ప్రసారం కాదు మనసుల్ని కలిపే మాధుర్యం కాలం మారినా తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి
2: కార్యక్రమం తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఫిల్మ్ యుద్ధల కార్యక్రమంలో తర్వాత ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు, రచన ఆత్రేయ.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలు పెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తూ

0: పదహారణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమం తర్వాత యువ చిత్రానికి కార్తీక్ ఆర్ రెహమాన్ గాన వింటారు రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా లీడర్ చిత్రానికి లే టంగటూరి సూర్యకుమారి గారి గాత్రం వింటారు. రచన శంకరంబాడి సుందరాచార్య.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్ధిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
1: ఏ వారం చూసినా కూడా వారం వారం తిరగకుండా లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మన ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికీ 13,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తూ ఉన్నాం చెక్కులు ఇచ్చి.
0: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3 నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో వ్యక్తిగత సంస్థ రుణ దరఖాస్తు డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించేందుకు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్లు, మష్రూమ్, తేనె ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్ ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరీనగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో ఉన్నత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మ.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
6: ఆగు మొద్దు.
5: ఏంటి?
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
6: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
5: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
7: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
5: కూల్ గా ఉండండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు, డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం వినండి.
9: గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలలో 2 అంశాలలో మనకి స్పష్టత అవసరం. అసలు గృహిణి అంటే ఎవరు? శ్రామిక మార్కెట్లలో సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న స్త్రీలను గృహిణులుగా చెప్పవచ్చునా? లేదా కేవలం ఇంట్లోనే ఉండి గృహ కార్యకలాపాలలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నవారు మాత్రమే గృహిణులా? భారతీయ సంస్కృతి ప్రకారం ఏ స్త్రీ అయితే ఒక కుటుంబానికి మూల స్తంభంగా ఉంటూ ఆ కుటుంబ సభ్యులకు శాంతిని, భద్రతను, ఆరోగ్యాన్ని అందిస్తూ కుటుంబ సభ్యులందరికీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచిపెడుతుందో ఆమే గృహిణి. ఆ స్త్రీ కేవలం గృహ కార్యకలాపాలకు మాత్రమే పరిమితి కావచ్చు, లేదా ఆమె కుటుంబ ఆర్థిక వనరులను పెంచటానికి శ్రామిక మార్కెట్లలో వేతనానికి పనిచేస్తూ ఉండవచ్చు. ఈ 2 వర్గాలకు సంబంధించిన స్త్రీలను మనం గృహిణులుగా పేర్కొనవచ్చు. ఉద్యోగం చేసే స్త్రీలు ప్రత్యక్షంగా ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునేవారైతే, ఇంట్లోనే ఉండే స్త్రీలు కూడా పరోక్షంగా ఆర్థిక వనరులను పెంపు చేయటంలో సహాయకారులుగా ఉంటున్నారనే విషయం మనం మరవరాదు. కాబట్టి భారతదేశ సాంఘిక వ్యవస్థ ప్రకారం అనాది నుంచి స్త్రీలు అన్ని రంగాలలోనూ నిష్ణాతులుగా ఉన్నప్పటికీ వారు గృహిణులుగా తమ బాధ్యతను ఏనాడూ మరువలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి రంగాలలో దూసుకెళ్తున్నారు. మన దేశం కూడా ప్రస్తుతం పురోగామి దేశాలలో మొదటి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పేర్కొనబడుతున్నప్పటికీ సామాజికంగా మన దేశంలో కుటుంబ వ్యవస్థ చెల్లాచెదరు కాకుండా నైతిక విలువలతో ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండటానికి కారణం మన కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మలైన గృహిణులే అని నేను నొక్కి వక్కాణిస్తాను. ఇది ప్రపంచ విదితం. 2018 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 135 కోట్లు దాదాపుగా. అందులో పురుషులు 69 కోట్లు, స్త్రీలు 65 కోట్లు. జనాభాలో దాదాపుగా 70% ఉన్న స్త్రీలు దేశ ఆర్థిక ప్రగతికి పురుషులతో సమానంగా దోహదకారులుగా ఉండాలంటే వారు తెలుసుకోవలసిన కొన్ని ఆర్థిక సూత్రాలను గురించి ఇప్పుడు ప్రస్తావన చేద్దాం. పారిజాతాపహరణం రచించిన నంది తిమ్మన గారు ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార లాలించినన్ అని వచించి స్త్రీల నేర్పరితనానికి ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. కాబట్టి అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైన ఉద్యోగస్తులైనా లేదా గృహ కార్యకలాపాలకే పరిమితమైన స్త్రీలైనా మన సామాజిక వ్యవస్థలో గృహిణుల స్థానం ఎన్నదగినది. కాబట్టి కుటుంబ సంక్షేమానికి గృహిణులు కొన్ని ఆర్థిక సూత్రాలను పాటించటం క్షేమదాయకం. ఆర్థిక సూత్రాలు అంటే అసలు ఏమిటి? వాటిని తెలుసుకుని పాటించటం వలన కుటుంబ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సామాజిక ఆర్థిక పురోగమనం ఏ రకంగా జరుగుతుందో పరిశీలన చేద్దాం. మొదటగా, దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం అయితే ముందర ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భరించవలసిన ప్రణాళిక వ్యయాన్ని, ఊహించని వ్యయాలను లెక్కకట్టి జాతీయ ఆదాయం అంతకన్నా తక్కువగా ఉంటే వ్యయాన్ని సంతులనం చెయ్యటానికి వనరుల అన్వేషణ మొదలు పెడుతుంది, అంటే లోటు బడ్జెట్. కానీ గృహిణులకు ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరం. గృహిణులంతా ముందరగా అనేక మార్గాల నుంచి తమకు వచ్చే ఆదాయాన్ని లెక్కించుకుని దానికన్నా తక్కువగా ఉండేటట్లుగా తమ వ్యయాన్ని అంచనా వేసుకోవాలి. అంటే ఏనాడు ఆదాయాన్ని మించి వ్యయం ఉండరాదు. ఈ సూత్రం మనకు కొత్తదేమీ కాదు. మన పెద్దల శుద్ధులే ఇవి. దుప్పటిని మించి కాళ్లు జాపవద్దు అనేది. ఏ కుటుంబానికైనా సరే వనరులు పరిమితం. కొరతగా ఉన్న వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవాలనేది రెండవ సూత్రం. అభిలషణీయంగా అంటే కుటుంబ ఖర్చులన్నింటినీ గణనం చేసుకుని ఏ అవసరం కోసం ఎంత ఖర్చు పెట్టాలి అనే నిర్ణయమే తీసుకోవటం. మూడవది, ఖర్చు పెట్టే అంశంలో గృహిణులు ప్రాధాన్యతలను పాటించాలి. ఆదాయ మొత్తంలో సంబంధం లేకుండా ప్రతి గృహిణి తమ ఆదాయంలో సింహ భాగాన్ని ఆహార అవసరాల కోసం కేటాయించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యానికి భంగం లేకుండా పోషక విలువలు కలిగి ఉన్న పదార్థాలను ముఖ్యంగా ఎదుగుతున్న సంతానానికి, శారీరకంగానూ మానసికంగానూ శ్రమపడే కుటుంబ సభ్యులకు, వయోవృద్ధులకు అందించి తీరాలి. కాబట్టి మంచి ఆహారాన్ని అందించటానికి అయ్యే ఖర్చు విషయంలో గృహిణులు ఎప్పుడూ రాజీ పడరాదు. ప్రతి కుటుంబంలోనూ కొన్ని ప్రణాళికలలో లేని వ్యయాలుంటాయి. అనుకోని సమయంలో అతిథులు రావటం, ఊహించని రీతిలో కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవటం, ఇతర ప్రమాదాలు సంభవించటం, ఇటువంటి అవసరాల నిమిత్తమై గృహిణులు ప్రణాళికాబద్ధంగా ప్రతి నెలా కొంత ఆదాయాన్ని పొదుపు రూపంలో అవసరానికి ఆదుకునే రకంగా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచి తీరాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఆర్థికపరమైన సహాయం కోసం ఇతరుల ముందర చేయి చాచటం అనేది ఆత్మగౌరవ భంగం అని మనమందరం తెలుసుకోవాలి. నాలుగవ సూత్రం, పరిమిత ఆదాయంలో గృహిణి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వలన కుటుంబ సభ్యులందరూ లాభపడే విధంగా ఆదాయ కేటాయింపు జరగాలి. ఉదాహరణకు, గృహిణి కళాశాలకు వెళ్తున్న తన కొడుకు సోషల్ మీడియా ప్రభావం వల్లనో, తోటివారితో పోల్చి చూసుకోవటం వలననో అసంబద్ధమైన కోరికలు, ఉదాహరణకు బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి కోరినప్పుడు తన మానసిక సమతూకాన్ని కోల్పోకుండా ఆమె ఆ వస్తువులు ఆ ఒక్క వ్యక్తికే ఉపకరిస్తాయి, కాబట్టి అదే ఆదాయాన్ని కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకునే ఉపకరణాల మీదనో, దీర్ఘకాలం పాటు ఉపయోగపడే వినియోగ వస్తువుల పైననో ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయింపుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ వస్తువును కొన్నా సరే దాని ఉపాంత ప్రయోజనం మనం చెల్లించిన ధరకు సమానంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రతిసారి పరిశీలన చేసుకోవటం ముఖ్యం. తేలిక భాషలో చెప్పాలంటే, మనం ఒక వస్తువుపై ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని ద్వారా వచ్చే ప్రయోజనమెంత, ఈ రకమైన కొలమానం గృహిణి చేసుకుని తీరాలి. ఆధునిక యుగంలో ఒక వస్తువును కావాలనుకుని మాల్కి వెళ్లి ప్రదర్శనా ప్రభావానికి లోనై అనవసరంగా అక్కర్లేని 10 వస్తువులు కొనటం పరిపాటి అయింది. ఈ అలవాటును గృహిణులు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మనం స్టాక్ చేసి ఉంచుకోవలసిన దైనిక అవసర వస్తువులైన బియ్యం, ఆహార దినుసులు, వంట నూనెలు, సబ్బులు మొదలగు వస్తువులను టోకు ధరలకు హోల్సేల్ దుకాణాలలో కొని నిల్వ ఉంచుకోవటం ఆదాయంలో పొదుపుకు మార్గం. పెద్ద సూపర్ మార్కెట్లలో అమ్మకందారులు వారి ఏసీ ఖర్చులను, వారి ఇతర వ్యయాలను వినియోగదారులపై మోపుతారు. ఈ విషయంలో గృహిణులు తస్మాత్ జాగ్రత్త. నశ్వర వస్తువులైన పండ్లు, కూరగాయలు మొదలగునవి ఎప్పుడూ తాజాగా ఉండే రీటైల్ దుకాణాలలో కొనుగోలు చేయటమే మంచిది. ప్యాక్ చేసిన కూరగాయలు, ఆహార వస్తువులు కొనటం ఆరోగ్యానికి హానికరం. వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ యొక్క వాడకం ఉండవచ్చు. ఋతువుల ప్రకారం దొరికే కొన్ని కూరగాయలను, పండ్లను ఆ సమయంలో అధిక పరిమాణంలో తక్కువ ధరకు కొని వాటిని పచ్చళ్ళు, పొడులు, పండ్ల రసాలుగా ప్రాసెసింగ్ చేసుకుని గృహిణులు నిల్వ చేసుకోవటం వారికి ఆర్థికంగా భారాన్ని తగ్గించటమే కాకుండా సంవత్సరం మొత్తం కృత్రిమ ఆహార పదార్థాలను వాడకుండా ఆరోగ్యహేతువైన ఇంట్లో తయారు చేయబడిన పదార్థాలను కుటుంబ సభ్యులంతా ఆస్వాదించగలుగుతారు. గృహిణులు వ్యయ నియంత్రణ, వ్యయ తగ్గింపు ఈ రెంటి మధ్య అంతరాన్ని తెలుసుకుని సమయోచితంగా వ్యవహరించాలి. వ్యయ నియంత్రణ అంటే వనరులను వ్యర్థం కాకుండా ప్రస్తుతం సదుపయోగం చేసుకోవటం. వ్యయ తగ్గింపు అంటే మెరుగైన విధానాన్ని అవలంబించటం ద్వారా శాశ్వతంగా వ్యయాన్ని తగ్గించటం. ఉదాహరణకు, మామూలు బల్బుల వాడకం చేస్తుంటే అవసరం లేనప్పుడు మనం విద్యుచ్ఛక్తి వినియోగం పొదుపు చేయటం, ఇది వ్యయ నియంత్రణ. వ్యయ తగ్గింపు అంటే మామూలు బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బుల వాడకం ద్వారా శాశ్వతంగా సౌకర్య నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా ఆదాయాన్ని మిగుల్చుకోవటం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, క్రెడిట్ కార్డ్స్ వినియోగంలో గృహిణులు చాలా జాగరూకత వహించాలి. క్రెడిట్ కార్డ్స్ యొక్క ఊత పదం బై నౌ పే లేటర్, ఇప్పుడు కొను తరువాత చెల్లించు. క్రెడిట్ కార్డ్స్ పై వస్తువుల కొనుగోలు అంటే ఎప్పుడో రాబోయే ఆదాయాన్ని ఇప్పుడే ఖర్చు చేయటం. ఇది ఒక పెద్ద ప్రలోభం. ప్రస్తుతం మనం డబ్బు చెల్లించనక్కరలేదు కదా అనే ధైర్యంతో అధికంగా వ్యయం చేయటం జరుగుతుంది. వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డ్స్ పై అధికంగా ఉండి నిరంతరంగా అందులో బ్యాలెన్స్ ఉంచటం వలన వాస్తవంలో మనం కొన్న వస్తువుల కన్నా రెండింతలు మూడింతలు చెల్లించిన వారం అవుతాం. గృహిణులు క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించుకోలేకపోతే రుణగ్రస్తులైపోతారు. కాబట్టి ఈ విషయంలో వారు అతి జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలలో అత్యంత ప్రధానమైనది ఆర్థిక నిర్వహణ, దాన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం. ఈ విషయంలో గృహిణులు భాగస్వామ్యాన్ని పొంది తీరాలి. పురుషులతో సమానంగా ఆర్థిక నిర్వహణ అంశాల పట్ల అవగాహనను కలిగి ఉండటం వలన అనుకోని సంఘటనలు ఎదురైనా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఆటుపోట్లకు తట్టుకునే పరిస్థితులలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైన అంశాలు పొదుపు మొత్తం ఏ ఏ ఖాతాలలో ఎవరి పేరు మీద జమ చేయబడి ఉన్నది, జమ చేయబడిన మొత్తాలు స్థిర డిపాజిట్ల రూపంలో ఉంటే వడ్డీ రేటు ఎంత, వాటి పరిపక్వత కాలం ఎంత, ఇంతే కాకుండా ప్రతి డిపాజిట్కు రెండవ పేరును, నామినీని పేర్కొన్నారా లేదా అనే విషయాన్ని గృహిణులు తెలుసుకుని తీరాలి. పొదుపు మొత్తాలు బ్యాంకుల్లో కాకుండా ఇతర వ్యవస్థలైన పోస్టాఫీసులు, మ్యూచువల్ ఫండ్సు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వీటిలో ఉంటే ప్రతి గృహిణి వాటికి సంబంధిత వివరాలను డాక్యుమెంట్స్ అనగా వ్రాతపత్రం రూపంలో తన వద్ద భద్రపరుచుకుని తీరాలి. ఆర్థిక నిర్వహణలో తమ జీవిత భాగస్వామికి సలహాలను ఇవ్వటానికి కావలసిన సాధికారతను కలిగి ఉండాలి. దీని వలన కుటుంబ పొదుపు మొత్తాలను ఏ విధమైన పెట్టుబడులలో పెట్టాలి అనే విషయంలో తమ అభిప్రాయాన్ని అందించగలుగుతారు. ఆర్థిక సూత్రంలో అతి ముఖ్యమైనది ఒక కుటుంబం తమ పొదుపును కొన్ని నష్టభయం, తక్కువ ఉన్న పెట్టుబడులలోనూ, మరికొంత పొదుపు మొత్తాలను నష్టభయం ఎక్కువ ఉండి మూలధన లాభాలు ఎక్కువగా ఉండే పెట్టుబడులలోనూ పెట్టడానికి అవకాశం ఉన్నది. వీటికి సంబంధించిన వివరాలను గృహిణులు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు కొన్ని ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటే మరికొన్ని వ్యయాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. ఈ విషయాలన్నిటి పట్ల అవగాహన ఉంటే గనక వారి బడ్జెటు ఎప్పుడూ మిగులు బడ్జెట్గానే ఉండగలదు. ఇప్పుడు చెప్పిన ఆర్థిక సూత్రాల ద్వారా తమ కుటుంబ ఆర్థిక వ్యవస్థను స్త్రీలు జాగ్రత్తగా బలోపేతం చేసుకోగలుగుతారు. బహుళ కుటుంబాల సమ్మేళనమే ఒక దేశం. గృహిణుల ఆర్థిక సూత్రాల అవగాహన ద్వారా కుటుంబాలు క్షేమదాయకంగా ఉంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనే వృక్షం బలోపేతం అయినట్లే కదా.
8: గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాల గురించి డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
1: హాయ్.
10: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముద్దు, కొత్త కార్గిల్లా చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
6: ఆగు మొద్దు.
5: ఏంటి?
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
6: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
5: కన్నీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
7: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
5: కూల్ గా ఉండండి.
8: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్లవ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టు కడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజూ మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.
4: మీరింతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు.
4: హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మీ భవిజ్ఞ. నేను ఇక్కడ ఎందుకు ఉన్నారా అని బాగా ఆలోచిస్తున్నారు కదా? అదేనండి, మొన్న మన ఆకాశవాణికి 90వ వార్షికోత్సవం జరిగింది కదా, దాంట్లో నాకు ఎస్సే రైటింగ్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. నా ప్రియమైన ఇష్టం ఆకాశవాణి. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అంటాము. నా ప్రత్యేక నేస్తం. అలాంటి ఒక ప్రత్యేకమైనది నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం. అదే ఆకాశవాణి. కనిపించని బంధం. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం అనే మాటకు ఆకాశవాణి బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు, కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. రేడియో మాత్రమే కాదండి, ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదయం ఇచ్చే మిత్రుడు. మనసుకు తాకే మాటలు, మాటలు వినిపిస్తాయి కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది అనే భావం దీనికి ఎంతో తగినది. శుభోదయ సంగీతం. ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు, సుప్రపాతాలు మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా చూపుతుంది. అన్నట్లు ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో, ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనకు సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవాడు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. విద్యార్థులకు తోడ్బాటు. విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. సంస్కృతి సాంప్రదాయాలను వారది. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియజేస్తుంది. పల్లె పాటలు, కథలు, చిన్న చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి ఆలోచనలు బీజం. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు కూడా పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనసుకు బాధగా ఉన్నప్పుడు ఆకాశవాణి మనకి మంచి స్నేహితుడిలా మనతో మాట్లాడి మన మనసుకు ఓదార్పునిస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు ఆకాశవాణి స్వరం అని చెప్పవచ్చు. ఆనందంగా ఉన్నప్పుడు మన ఆనందాన్ని ఇంకా పెంచుతుంది. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆకాశవాణి మన స్నేహంతో చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే మొబైల్ ఫోన్లు, టీవీలు ఉన్నప్పటికీ ఆకాశవాణి తన ప్రత్యేకతను అస్సలు కోల్పోలేదు. ఎందుకంటే అది మన హృదయాన్ని తాకుతుంది. చిన్న రేడియో అయినా మన ముందుకు తీసుకువెళ్తుంది. మొత్తం మీద ఆకాశవాణి మనకు జ్ఞానం ఇచ్చే గురువు, ఆనందం ఇచ్చే స్నేహితుడు, మంచి మాటలు చెప్పి ఒక మార్గదర్శి. అందుకే నేను గర్వంగా చెప్పగలను, సంతోషం పంచే స్వరం, జ్ఞానం ఇచ్చే నేస్తం, నువ్వేనా ఆకాశవాణి. హా, అప్పుడే అయిపోయింది అనుకున్నారా? నా దగ్గర ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఉందండి. మీకు అసలు రోజంటే ఏంటి? మీరు చాలా ఆనందంగా గడపాలంటే మీకు ఫస్ట్ ఏముండాలి? అదేనండి సమయం. ఇప్పుడు నేను దాని గురించే చెప్పబోతున్నాను. మనకు కనిపించని, మన చేతిలో పట్టుకోలేని, కానీ మన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక శక్తి, అదే సమయం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, స్నేహం కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోయినా కొంతవరకు తిరిగి పొందవచ్చు, కానీ సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. టైమ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యు స్పెండ్, బట్ యు డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ కాస్ట్. కాలం విలువ తెలిసేది అది చేతిలో ఉండగా కాదు, అది వెళ్ళిపోయిన తరువాత. ప్రతి ఉదయం సూర్యోదయం మనకు ఒక కొత్త అవకాశం, ప్రతి సాయంత్రం మనకు ఒక ప్రశ్న. ఈరోజు మీ ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? ఒక చిన్న కథ చెప్తాను, అందరూ చాలా శ్రద్ధగా వినండి. ఒక అబ్బాయి రోజంతా మొబైల్తో గడిపేవాడు, అంటే మనలాగా అన్నమాట. అమ్మ పిలిచినా ఒక్క నిమిషం అనేవాడు. ఒకరోజు అమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఆ రోజు ఆ అబ్బాయి ఎంత పిలిచినా అమ్మా అని ఆమె స్పందించలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తనకు టైం ఉంది అనుకున్నాడు. కానీ టైం అతని కోసం ఆగలేదు. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, టైం విల్ నెవర్ వెయిట్ ఫర్ యూ. అయ్యో మనం కూడా అలాగే కదా, చదవాలి అంటే రేపు మొదలు పెడతాను, ఎక్సర్సైజ్ అంటే మండే నుంచి స్టార్ట్, డైట్ అంటే ఈ నెల తర్వాత చూసుకుందాం. కానీ రేపు ఎప్పుడు రాదు, అది ఎప్పటికీ రేపేగా ఉంటుంది. టుమారో ఈస్ ద బిజియెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ కీప్ పోస్ట్పోనింగ్ ఎవ్రీథింగ్ టు ఇట్. ప్రియమైన విద్యార్థులారా, సమయం మనకు కనిపించని గురువు, అది మాట్లాడదు, అది బోధించదు, కానీ ప్రతి క్షణం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒక గంట చదివితే నీ భవిష్యత్తులో ఒక అడుగు ముందుకి, ఒక గంట వృధా చేస్తే అదే నీ కలలకు ఒక చిన్న అడుగు వెనక్కి. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యు స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ ఎవ్రీడే. నువ్వు నేడు వృధా చేసిన సమయం రేపు నిన్ను ప్రశ్నిస్తుంది. మనలో చాలా మంది ఇంకొంచెం టైం ఉంది అనుకుంటారు. దేనికండి? తల్లిదండ్రులతో మాట్లాడడానికి, స్నేహితులను కలవడానికి, మన కలల కోసం పనిచేయడానికి. టైమ్ డజంట్ ఆస్క్, ఇట్ జస్ట్ మూవ్స్. యు కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్, బట్ యూ కెన్ స్టార్ట్ నౌ అండ్ చేంజ్ ద ఎండింగ్. సమయాన్ని గౌరవించు, అది నిన్ను గౌరవిస్తుంది. సమయాన్ని వృధా చేయకు, అది నీ భవిష్యత్తుని వృధా చేస్తుంది. గుర్తుంచుకో, ఇఫ్ యు కిల్ టైమ్, టైమ్ విల్ కిల్ యువర్ ఆపర్చునిటీస్. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ లైఫ్. మిత్రులారా, ఈ రోజు నుంచి ప్రతి నిమిషాన్ని విలువైనదిగా మార్చుకోండి. ప్రతి క్షణాన్ని మీ కలలకు దగ్గర చేయండి, ఎందుకంటే జీవితం చిన్నది కాదు. మనమే దాన్ని వృధా చేస్తూ చిన్నదిగా మార్చుకుంటున్నాం.
5: నా పేరు రిష్తా, నేను భాష్యం విద్యాసంస్థల్లో 5వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో 3rd ప్రైజ్ వచ్చింది. ఈరోజు నేను చెప్పబోయేది నా ప్రియ నేస్తం ఆకాశవాణి గురించి. భారత ప్రసార మాధ్యమం ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వినిపించే స్వరం. భారతదేశంలో రేడియో ప్రసారాల చరిత్రలో ఆకాశవాణి ఒక సువర్ణ అధ్యాయం. ఆకాశవాణి సమాచారాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని ప్రజలకు అందించింది, నేటికీ అందిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో దశాబ్దాలుగా ఒక కీలక పాత్రను పోషిస్తుంది ఆకాశవాణి. రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలను మరియు ఆరోగ్య సూత్రాలను కూడా అందిస్తుంది. అంతేకాదండోయ్, వార్షికోత్సవాలు, జాతీయ పండుగల ప్రత్యేకతలను కూడా మనం ఆకాశవాణి ద్వారా తెలుసుకోవచ్చు. కాలం మారుతున్న కొద్దీ ఇంటర్నెట్, రేడియోల ద్వారా మరియు మొబైల్ యాప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గర అవుతుంది మన ఆకాశవాణి. టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఎన్నీ ఉన్నా సరే ప్రజలకు సమాచారాన్ని అందించడంలో ఎప్పటికీ మరువలేని నమ్మకమైన మిత్రుడే మన ఆకాశవాణి. ఆకాశవాణి మనకు చేసిన సేవలు మనం ఎప్పటికీ మరువలేనివి. మన నేటి ప్రధాని అయిన శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ అనే కార్యక్రమమును ఆకాశవాణి ద్వారా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా అధికమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నారు అనుటలో అతిశయోక్తి ఏమీ లేదు. మీకు తెలుసా, వినడం విజయానికి తొలిమెట్టు అనే మాట నానుడి. దీని అర్థం, దేనినైనా మనం శ్రద్ధగా వింటేనే ఆ విషయంలో అభివృద్ధి చెందగలము. ఇందుకు ఆకాశవాణి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మండే ఎండల్లో బయటికి వెళ్దామంటే కుదరట్లేదా? అలానే ఇంట్లో ఉంటే టైం పాస్ అవ్వట్లేదా? అందుకే మీకు ఒక సరికొత్త విషయాన్ని తెలియజేయడానికి వచ్చింది మీకు నచ్చిన, మీరు మెచ్చిన మిరిషిత. ఈరోజు నేను చెప్పబోయే విషయం పిల్లల కోసం, మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరి కోసం. అసలు నాకు ఒక విషయం అర్థం కాదండి, మార్కుల కోసం పిల్లల్ని తిట్టడం వల్ల లాభం ఉంటుందా? ఉంటుందంటారా? ఇదే డౌట్ మీకు వచ్చింటుంది కదా. అందుకే ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అసలు విషయానికి వస్తే, ఎందుకు తిట్టడం? మార్కుల కోసమా, ర్యాంకుల కోసమా? అమ్మయ్యా, పరీక్షలు అయ్యాయి అని ఆనందపడే లోపలే ఫలితాలు వచ్చి తేదీలు తెలిసాయి. ఈ విషయం తెలియడంతోనే పిల్లల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఫలితాలు వచ్చి మార్కులు తగ్గాయని తెలిస్తే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కోప్పడతారు. మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టినప్పుడు బాధపడే ఉంటారుగా. ఎప్పుడు తిట్టడమే కానీ మార్కులు తగ్గడానికి వెనుకున్న కారణం ఏంటి అని అడగరు అని అనుకునే ఉంటారుగా. అలాగే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని తిట్టినా లేదా వేరే వాళ్ళతో పోల్చినా వాళ్ళు మీకంటే ఎక్కువగానే బాధపడతారు. అందుకే తిట్టడం కాకుండా మార్కులు ఎందుకు తగ్గాయని అడిగి దానికి గల కారణాలు తెలుసుకోండి. వాళ్ళతో ఒక స్నేహితుడిగా మీరుంటే వాళ్ళ చదువులో ఉండే సందేహాలను తీరిస్తే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోగలరు. అంతేకాదండోయ్, మీ పిల్లలు గొప్ప స్థాయికి చేరడానికి తోడ్పడిన వారవుతారు. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పిల్లల్ని తిట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. తల్లిదండ్రులుగా వాళ్ళని అర్థం చేసుకోవడంలోనే ఉందండి అసలు విషయం. ఇదైతే నా అభిప్రాయం, మరి మీరేమంటారు? సో ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్. ఈసారి మరొక సరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈజ్ యువర్ రిష్తా వర్మ. థ్యాంక్ యూ.
6: నమస్కారం శ్రోతలారా, ఆకాశవాణి తరంగాల ద్వారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీల్లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇదే ఆకాశవాణి నినాదం. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఆకాశవాణి అంటే ఆకాశం ద్వారా వినిపించే వాణి అని అర్థం. దీనినే ఆల్ ఇండియా రేడియో అని పిలుస్తారు. మా అమ్మ నాన్నలు తమ చిన్నతనం జ్ఞాపకాలు గురించి చెప్తుంటే ఆకాశవాణి రేడియోలో వచ్చే సంస్కృత వార్తలు, సినిమా పాటలు విని ఆనందించేవారంట. సంస్కృతం తెలియకపోయినా సంప్రతి వార్త సోయంతాం ప్రవాచిత అంటూ మొదలయ్యే సంస్కృత వార్తలను కూడా వదలకుండా వినేవారని చెప్పారు. అప్పుడు నాకు ఆసక్తి కలిగింది. ఆకాశవాణి మీద ఆసక్తి పెరిగి దీన్ని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామని నా ప్రయత్నంలో అనేక విషయాలు తెలిసాయి. అవేమిటో మీకు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద రేడియో నెట్వర్క్ మన ఆకాశవాణి. ఆకాశవాణి రేడియోని దేశంలో 99.9% జనాభా వినే అవకాశం ఉంది. 1936లో మొదలైన ఆకాశవాణి ప్రసార భారతి ద్వారా నిర్వహింపబడిన ప్రభుత్వ సంస్థ. కర్ణాటకకు చెందిన గోపాలస్వామి గారు ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణి అని పేరిచ్చారు. ఇక తెలుగు రేడియో విషయానికి వస్తే 1948లో విజయవాడ కేంద్రం తొలి తెలుగు కేంద్రంగా పేరు పొందింది. ప్రస్తుతంగా కడప, హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, కర్నూలులో విస్తరించాయి. ఆకాశవాణి నా ప్రియనేస్తం, ఎందుకంటే ఇది దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రానికి వినోదం మరియు నమ్మకమైన సమాచారాన్ని అందించింది. మధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కార్యక్రమం మన్ కీ బాత్, అంటే మనసులో మాట. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడే కార్యక్రమం. ఈ కార్యక్రమం 3rd అక్టోబర్ 2014 ప్రారంభమై 2026 ఏప్రిల్ 26వ తేదీన 133 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మహిళలు, రైతులు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు చెందిన వారికి స్ఫూర్తినిస్తుంది. అందరి ప్రియనేస్తం ఆకాశవాణి అవడానికి ఇది కూడా ఒక కారణం. యువవాణి అనే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు, బాలబాలికలు మరియు యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. బాలానందం అనే కార్యక్రమంలో పిల్లలకు నీతి, సామాజిక స్పృహ ఇంకా నైతిక విలువలను పెంపొందించే నీతి కథలు ప్రసారం అవుతాయి. రైతు సలహాలో ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన సలహా సూచనలు ఇస్తారు. వారికి వ్యవసాయ పద్ధతులు, సాగుబడి విధానాలు వివరంగా చెప్తారు. కాబట్టి ఇది రైతులకి కూడా ప్రియనేస్తమైంది. వివిధ భారతి ద్వారా శ్రోతలను సినిమా పాటలు ద్వారా ఎంతోగానో అలరించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆకాశవాణి రేడియో కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మరియు ఆకాశవాణి లైవ్ ద్వారా రేడియో సెట్ లేకపోయినా ఆకాశవాణి కార్యక్రమాలను వినవచ్చు. ఆన్లైన్ రేడియో ఎఫ్ఎం వెబ్సైట్ ద్వారా తెలుగు ఛానల్ను ప్రపంచవ్యాప్తంగా వినే అవకాశం ఉంది. ఇన్ని ప్రత్యేకతలో కలిగి ఉన్న ఆకాశవాణి నా ప్రియనేస్తం అని నిస్సందేహంగా చెప్పగలను. చివరిగా ఆకాశవాణి గురించి నేను రాసిన ఒక చిన్న కవిత మీకు వినిపిస్తాను. ఆకాశమంతా ఆలపించే స్వరం ఆకాశవాణి మా ఊరి ఉదయం, చిరుగాలిలో చేరిన పాటలు, చెరువు తీరాన వినిపించే మాటలు, పల్లె నుంచి పట్టణం దాకా మనసుల్ని కలిపిన మధుర ధ్వనిగా, తాతయ్య చెవిలో జ్ఞాపకమై, అమ్మమ్మ హృదయంలో దీపమై, రేడియో కాదు ఓ కుటుంబం, కాలాన్ని దాటిన అనుబంధం. ఆకాశవాణి పలికిన ప్రతిసారి ఇల్లు మొత్తం వెలుగై మారి స్వరాల దారిలో సాగిన యానం మన భారతానికి అది గర్వగానం. ఇంతటితో సెలవు. నేను మీ ఫహ్మిద.
7: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలో భాగంగా ఆకాశవాణి వారు నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీలో నాకు తృతీయ బహుమతి వచ్చింది. నేను మీ చెల్లాకి చైత్ర. ఈరోజు నా ప్రియనేసం ఆకాశవాణి గురించి చెప్పడానికి వచ్చాను. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అంటారు. అలాంటి ఒక ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. నా ప్రియ నేస్తం ఆకాశవాణి నా జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం కలిగినది. ఇది కేవలం ఒక రేడియో మాత్రమే కాదు, నాకు సహచర్యం ఇచ్చే ఒక మంచి స్నేహితుడు. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు నాతో మాట్లాడుతూ నాకు కొత్త విషయాలు నేర్పించే గురువుగా ఉంటుంది. ఆకాశవాణి ద్వారా నాకు ప్రపంచంలో జరిగే విషయాల గురించి అవగాహన పెరుగుతుంది. వార్తలు, పాటలు, కథలు, విద్యా కార్యక్రమాలు, ఇవి నా జ్ఞానాన్ని పెంచుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆకాశవాణి ఒక ప్రధాన సమాచార వనరుగా ఉంటుంది. నాకు ఆకాశవాణిలో వచ్చే పాటలు చాలా ఇష్టం. ఇవి నా మనసుని సంతోషంగా మార్చేస్తాయి. కొన్ని సమయాలలో నాకు ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. అందుకే నేను గర్వంగా చెప్పగలను, సంతోషం పంచే స్వరం, జ్ఞానం ఇచ్చే నేస్తం ఆకాశవాణి అని. మనతో మాట్లాడి మనసుకు ఓదార్పు ఇస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు ఆకాశవాణి స్వరం అని చెప్పవచ్చు. కనిపించని స్నేహం నీవే ఆకాశవాణి. వినిపించిన ప్రతి స్వరం నా హృదయానికి హాయి. ఒంటరితనంలో ఓదార్పుగా, ఆనందంలో తోడుగా నా ప్రతిభావానికి అర్థం చెప్పే నేస్తం నీవే. ముగింపుగా చెప్పాలంటే ఆకాశవాణి నా జీవితంలో ఒక అమూల్యమైన భాగం. ఇది నాకు వినోదం, జ్ఞానం అందిస్తుంది. హృదయాలకు దగ్గర అయిన ఆకాశవాణిలో మీతో మాట్లాడుతుంది మీ చెల్లాకి చైత్ర. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మన అందరి జీవితానికి చాలా దగ్గరగా ఉన్న విషయం. లైఫ్ ఇస్ ఎ మిక్స్ విత్ టీయర్స్, స్మైల్, స్మార్ట్ సర్ప్రైజెస్. జీవితం అంటే కేవలం నవ్వులు కాదు, కేవలం బాధలు కాదు, అది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. మరి ఇంకా ఇవాళ మన టాపిక్ ఏంటంటే స్కూల్ లైఫ్ కామెడీ స్పెషల్. స్కూల్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఎస్పెషల్లీ టీచర్స్ డైలాగ్స్ అంటే లెజెండరీ డ్రెస్సెస్ అనుకోండి. మరి ఎగ్జామ్స్ టైంలో మన కాన్ఫిడెన్స్ ఏంటి? ఈసారి పక్కా చదివేస్తా. బుక్ కూడా షాక్ అయి ఉంటుంది, అసలు నువ్వెవరు? లంచ్ బాక్స్ ఓపెనింగ్ టైం గురించి చెప్పడమే అక్కర్లా. మన ఫుడ్ కన్నా పక్కన వాళ్ళది టేస్టియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బిర్యానీ తెచ్చిన ఫ్రెండ్స్ కి సడన్ గా 25 బెస్ట్ ఫ్రెండ్స్ వస్తారు. మరి అటెండెన్స్ లో ప్రెసెంట్ మ్యామ్ అని స్టైలిష్ గా చెప్పాలని ట్రై చేస్తాం, కానీ వాయిస్ క్రాక్ అయ్యి ఫుల్ ఎంబారెస్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, మన లైఫ్ లో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్ ఒకసారిగా హే ఐ మిస్డ్ యు అని మెసేజ్ చేస్తే, టీచర్ మనని అప్రిషియేట్ చేస్తే, మన ఫేవరెట్ ఫుడ్ తింటే, ఇవి పెద్ద అచీవ్మెంట్స్ కాదనుకోండి కానీ మన హార్ట్ ని ఫిల్ చేస్తాయి. హ్యాపీనెస్ డస్ నాట్ కమ్ విత్ బిగ్ అనౌన్స్మెంట్, ఇట్ కమ్స్ సైలెంట్లీ లైక్ ఎ స్మైల్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న స్టోరీ. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు. అందరూ ఆ స్టూడెంట్ ని చూసి నవ్వారు, కానీ అతను మాత్రం అస్సలు గివ్ అప్ కాలేదు. అదే అతని సక్సెస్ కి రీజన్ అయ్యింది. కాబట్టి బ్యాడ్ డేస్ ఆర్ నాట్ బ్యాడ్ లైఫ్స్, దే ఆర్ జస్ట్ ద లెసన్స్. బట్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. సమ్ టైమ్స్ యు మే విన్, సమ్ టైమ్స్ యు మే లెర్న్. సో నెవర్ గివ్ అప్. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, మీ డ్రీమ్స్ కోసం ఫైట్ చేయాలి. ఎందుకంటే యువర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్ యెట్. సరే లిజనర్స్, ఇప్పుడు ఒక స్మాల్ ఫన్ క్వశ్చన్. క్లాస్ లో ఎక్కువ ఎవరు మాట్లాడతారు, బాయ్సా గర్ల్సా? మీ ఆన్సర్ ని మన ఇమాజినేషన్ ఇన్బాక్స్ కి పంపించండి. ఇప్పుడు ఒక స్మాల్ జోక్. ఇది ఒక కాన్వర్సేషన్ ఒక టీచర్ కిను ఇంకా స్టూడెంట్ కి. టీచర్ ఇలా చెప్పింది, వై ఆర్ యు లేట్? స్టూడెంట్ ఇలా అన్నాడు, రోడ్డు మీద బోర్డు ఉంది మ్యామ్, గో స్లో అని. చూసారా,
6: స్టూడెంట్ ఎంత తెలివైన వాడు. ఫ్రెండ్స్, లైఫ్ పర్ఫెక్ట్ కాదు, కానీ అది బ్యూటిఫుల్. నవ్వులు ఉండాలి, కన్నీళ్లు కూడా ఉండాలి, అప్పుడే లైఫ్ కంప్లీట్ అవుతుంది. సరే అండి ఫ్రెండ్స్, నవ్వుతా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ అందరితో మాట్లాడుతుంది మిచ్చలాకి చైత్ర.
8: గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ ఆర్ అనగా సింగ్. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఆకాశవాణి 90th యానివర్సరీ, ఇన్ దట్ ఐ గాట్ సెకండ్ ప్రైజ్. హలో హలో, నమస్కారం అందరికి, నేను అమేజింగ్ అనఘా. ఈ రోజు మీ అనగా మాట్లాడే టాపిక్ వినగానే గుండె జల్లు అనే రెండు పదాల గురించి. అవేంటో తెలుసా? అమ్మా, నాన్న. అమ్మా అంటే క్షమాగుణానికి మారు పేరు. మన చిన్నప్పుడు అమ్మ చేతిని వదిలితే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దవాళ్లమయ్యాక ఆమె హృదయాన్నే వదిలేస్తున్నాం. ఆమె పిలిస్తే ఇప్పుడు టైం లేదు అంటాం, ఆమె మాట్లాడాలి అని అనుకుంటే మనం ఫోన్లో బిజీగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఒక్క మాట కోసం, మన ఒక్క నవ్వు కోసం ఆమె ఎన్ని రాత్రులు నిద్రపోలేదు. మన కోసం తన కలల్ని మౌనంగా మర్చిపోయింది. మన భవిష్యత్తు కోసం తన వర్తమానం త్యాగం చేసింది. అలాంటి అమ్మకి మన దగ్గర నుంచి కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం సమయం మాత్రమే. ఒకరోజు మనకు టైం ఉంటుంది, కానీ అమ్మ పిలిచే ఆ స్వరం మనకు వినిపించకపోవచ్చు. ఆ రోజు మన గుండె అడుగుతుంది, ఇంకోసారి అమ్మని కౌగలించుకుంటే బాగుండేది అని, ఇంకోసారి అమ్మతో మాట్లాడితే బాగుండేది అని. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. తర్వాత పదం నాన్న. నాన్న అంటే ఒక మౌన యోధుడు. ఫ్రెండ్స్, మన చిన్నప్పుడే కదా నాన్న చేతిని పట్టుకుని నడవడం, ఆయన భుజాల మీద కూర్చొని ప్రపంచాన్ని చూడడం. ఆ క్షణాల్లో మనకు భయం అనే పదమే తెలిసేది కాదు, ఎందుకంటే నాన్న ఉన్నారు కదా అన్న నమ్మకం. కానీ మనం పెద్దవాళ్లమయ్యే కొద్దీ ఆ చేతిని వదిలేస్తాం, ఆ మాటలు తగ్గిస్తాం, ఆ దూరం పెంచేస్తాం. నాన్న మాత్రం అదే చోట అదే ప్రేమతో మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్తాం. నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి, ఆయన ఒక్క మాట కూడా అడగకుండా సరే అని చెప్పి తన అవసరాల్ని మళ్ళీ మళ్ళీ పక్కన పెడతారు. అదే నాన్న ప్రేమ, చూపించని ప్రేమ, చెప్పని ప్రేమ, కానీ ఎప్పటికీ తగ్గని ప్రేమ. ఫ్రెండ్స్, ఒకసారి గమనించారా, మనకు బాధ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరకు వెళ్తాం? అమ్మ దగ్గరకు. కానీ మన బాధ చూసి మౌనంగా బాధపడేది ఎవరో తెలుసా? నాన్న. ఆయన కన్నీళ్లు చూపించరు, కానీ మన కోసం రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆలోచిస్తారు. మన భవిష్యత్తు కోసం తన వర్తమానం త్యాగం చేస్తారు. ఒకరోజు మనకు అర్థమవుతుంది, మన వెనకాల ఎప్పుడూ నిశ్శబ్దంగా నిలబడి మనకు బలం ఇచ్చిన ఆ వ్యక్తి, మన కోసం తన జీవితాన్ని మెల్లగా ఖర్చు చేసిన ఆ మనిషి మన నాన్న అని. ఎందుకంటే ఫ్రెండ్స్, మన జీవితంలో మనల్ని ఎప్పుడూ పడిపోకుండా పట్టుకునే చేత పేరు, మన వెనకాల నిలబడే నీడ పేరు నాన్న. అమ్మ కళ్ళల్లో కన్నీరు కాదు, ఆనందం చూడండి. నాన్న మొహం మీద టెన్షన్ కాదు, గర్వం చూడండి. సో ఫైనల్గా ఒక మాట, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టే ముందు ఇంట్లో కనిపించే దేవుళ్ళలాంటి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టండి. ఎందుకంటే అమ్మ లేనిదే ఈ జన్మ లేదు, నాన్న ఇచ్చిన ధైర్యం లేనిదే ఈ గమ్యం లేదు. అమ్మా నాన్న, మీ రుణం తీర్చుకోలేనిది, మీరు నాకు ప్రాణం. అమ్మా నాన్నల్ని ప్రేమించండి, గౌరవించండి. నా ప్రియనేస్తం ఆకాశవాణి, ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని వినగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. టీవీలు, మొబైల్స్ లేని రోజుల్లో రేడియోనే మనకు ప్రపంచాన్ని చూపించింది. అందుకే ఆకాశవాణి నాకు రేడియో కాదు, నా ప్రియనేస్తం. ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో ఎయిర్. 1936లో ప్రారంభమైన ఈ సంస్థకు 1956లో ఆకాశవాణి అని

0: పిల్లలకు పాఠాలు నేర్పింది. ఇంగ్లీష్ లెసన్లు, సైన్స్ ప్రయోగాలు, గణితం మెలకువలు రేడియోలోనే విని నేర్చుకున్న వారు ఉన్నారు. రైతు నేస్తం, వ్యవసాయ ప్రసారం, పల్లె పదాలు, కార్యక్రమాలు, రైతులకు వాతావరణ సమాచారం, పంటల చిట్కాలు, మార్కెట్ ధరలు చెప్పేవి. కోస్తాలో తుఫాను వస్తే ఆకాశవాణి మొదట హెచ్చరించింది. ఆపదలో నేస్తం, 2004 సునామీ, 2014 హుద్హుద్ తుఫాన్, కోవిడ్ సమయంలో కరెంటు నెట్వర్క్ పోయినా ఆకాశవాణి ప్రసారాలు ఆగలేదు. ప్రజలకు ధైర్యం చెప్పి సహాయ సమాచారం అందించింది. నా అనుభవం, మా తాతగారు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రాంతీయ వార్తలు వినేవారు. ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం సినిమా పాటల కోసం మేము పిల్లలం రేడియో చుట్టూ చేరేవాళ్ళం. పరీక్షల సమయంలో విద్యార్థిలోకం క్విజ్ విని నోట్స్ రాసుకునేదాన్ని. ఇప్పుడు మొబైల్స్ ఉన్నా కారులో వెళ్తున్నప్పుడు 102.2 MHZ విజయవాడ FM వింటే ఇంకా హాయిగా ఉంటుంది. నేటి ఆకాశవాణి, ఇప్పుడు ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్, FM రెయిన్బో, వివిధ్ భారతి ద్వారా కొత్త తరానికి దగ్గరైంది. మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రధాని నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు. తెలుగులో 100 ఏళ్ల తెలుగు సినిమా పాటలు, తెలుగు వెలుగు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ శ్రోతలను ఆలరిస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో కూడా ఆకాశవాణి తన విశ్వనీయతను కోల్పోలేదు. ఫేక్ న్యూస్ లేకుండా, కులమతాలకు ఆతీతంగా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమాచారం, వినోదం, విద్యను అందిస్తోంది. అందుకే తరాలు మారినా ఆకాశవాణి ఎప్పటికీ నా ప్రియనేస్తం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే దాని నినాదాన్ని నిజం చేస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు మనతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: Hi, hello, I am Yashasvi. Studying in 7th class, I got first prize in Na Priyanestam Akashavani. Na Priyanestam Akashavani means my dear friend Akashavani. Akashavani is officially known as All India Radio. It is the national broadcaster of India. Established in June 8, 1936, it has been 19 years. It is also one of the largest broadcaster in the world. Akashavani means the voice from the sky in Sanskrit. Firstly, it was used for private radio stations by M.V. Gopalswamy in Mysore in 1935. Poet Rabindranath Tagore also wrote a poem dedicated to it. Akashavani broadcasts in 23 languages. The iconic programs are Man Ki Baat, Sports Commentary and News Bulletin. The motto of Akashavani is Bahujan Hitaya, Bahujan Sukaya. For the welfare of many, for the happiness of many. Akashavani has been the sound of India. Nowadays, we all have televisions, internet, but many people listen to the radio every day.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలు చిన్నపిల్లల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి
1: సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక.

0: ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ, బాగున్నావా?
0: ఎవరు తాయారమ్మా? రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరించి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఎంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కానీ ఇది విన్నావా?
0: ఏది నువ్వు చెప్పందే?
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా, ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా? పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు, ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శేషక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బిలతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శేషక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తాయారక్క.
1: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ, నాకేం భయం లేదులే అక్క.
0: తాయారమ్మా, ఈ విషయం

0: లో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
1: అలాగే కాని ఒక్క విషయం.
0: ఏమిటో చెప్పు.
1: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
0: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
1: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
0: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను గానీ ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
1: సరే వస్తాను.
2: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
3: వస్తున్నానండి.
2: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
3: వచ్చాను వచ్చాను.
2: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు సద్గురువులు రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
2: పిచ్చిదానా, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
2: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ రెండు రోజులు ఎటు వెళ్ళకండి.
2: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా నాలుగు గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం రెండు రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
2: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కొని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
2: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఇది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
4: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
2: సరే నడువు. అవును త్యాగి, నేనెప్పుడో రెండేళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
4: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
2: నిజమే,
4: ఒక్కసారి చూస్తే చాలు ఎన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
2: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
4: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
2: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
4: సరేనండి. జాగ్రత్తగా వెళ్ళి రండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
2: సరే.
0: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలే నడిచిరా, మందాకిన వలే కదలేరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యుని చేయరాదా?
4: యజ్ఞేష, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
0: వెళుదువుగానిలే, ఇంటికేగా. ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా? నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
4: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
0: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
4: యజ్ఞేష, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
0: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల ముగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నిన్ను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
4: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
0: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దుగాని.
4: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
0: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరకు రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
1: శేషక్క, చూడు చూడు ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
5: అవును మరి, మహా తిప్పులాడి కదా.
1: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
5: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
1: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
5: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
1: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
5: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపొమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
1: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
5: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
4: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పండ్లేకపోతే సరి, వెళ్ళండి.
5: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీద ఎగురుతావేం త్యాగమ్మా.
1: శేషక్ నీ మంచుకోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
4: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారు.

0: అరా ఏం, మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లోవాలండి. నన్ను వెళ్ళమన్నడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
1: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క, పోదాన్ రావే.
2: యథార్థవాది, లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
0: మాయదర్పీడ.
3: గురుదేవా, ఆచార్య దేవా.
4: ఏం నాయన?
3: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
4: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
3: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికి రావటం ఎందుకు స్వామి?
4: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
3: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
4: ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
3: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం.
4: కానీ చెప్పు.
3: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో? ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే 1:30 కావస్తుంది.
4: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్త మాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
3: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు, అమృత తుల్యములు. గురువర్యా.
4: దాశరథి,
3: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి. సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ, హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు గదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం, రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
2: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా?
0: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
2: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
2: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దానధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
2: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవీ లేవు.
2: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
2: ఏం లేదు, మీరు అడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
2: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
2: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది.
2: ఇట్లా దయచేయండి.
3: తెల్లారిపోయింది. నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులు ఎవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామా, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.

0: శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటకి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్యా, ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్యా, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయాంబరం, దీన్ని ధరించి రండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ భేదరికపు గృహంలో ఇంతమందికి భాగవత అర్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కిన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
4: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
2: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
4: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
2: ఇప్పుడే వస్తాను స్వామి.
4: అలాగే తల్లి.
2: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవతదీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను.

నమః. సర్వం భగవతర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది, దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది, మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది?
1: సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా?
0: ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి.
1: అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి, రా. ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా.
0: నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
2: యజ్ఞేశా,

0: జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
1: అవునవును, నాకు కూడా అంతే.
0: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
1: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీజనమా అడుగు సుందరి, నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
0: అవేమీ అవసరం లేదు యజ్ఞేష, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
1: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
0: అవును యజ్ఞేష, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
1: అమ్మో, స్వాముల వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
0: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
1: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
0: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
1: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
0: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
1: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
0: అంటే?
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేష, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేష, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెళదాం.
0: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీ దొట్టు, సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేష, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి,
0: స్వామి
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి.
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
0: ధన్యురాలిని స్వామి.
2: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేం చేయలేదు. మరి
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
0: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
3: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
0: అలాగే స్వామి. దాసోహం.
3: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి.
2: స్వామి.
3: పదండి.
2: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.

0: भजयति राजन् भजयति राजन्। जय श्रीमन्नारायण।
1: जय श्रीमन्नारायण।
2: త్యాగు త్యాగు, నిన్నేనే.
3: ఎవరు
2: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు,
3: ఏమండి?
2: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
3: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
2: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
3: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
2: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
3: ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
2: అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
3: ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
2: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
3: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
2: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
3: సరేనండి.
2: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
3: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
2: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
3: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
2: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
3: పోనీ అండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
2: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
3: చాలేద్దరు మీరు మీ చమత్కారం.
2: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనాం పరం తస్మతత్వతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
3: మీకు చెప్పకే, చెబుతాను.
2: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
3: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
2: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
3: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
2: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
3: లాభం కోరాడు.
2: ఏమిటది?
3: నన్నే.
2: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
3: అనివార్యమైపోయిందండి.
2: అంటే?
3: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
2: మంచి పని చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
3: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
2: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
3: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే. అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పొన్నమ్మ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా.
1: కొంపతీసి మొగుడికి చెప్పిందా? ఏ
0: అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చే, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే.
1: అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం. నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి, ఈనాడు స్వర్గసుఖం అందుకో.
0: అదేమిటి, వెంటంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే.
1: మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుంది అనుకుంటే ఈ లంపటం ఏమిటి?
2: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బే, అదే లేదు. మరి వీరు?
2: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
3: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపద అంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
3: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
3: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను.

0: అంతేలేండి.
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
0: అవునాయన, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయన యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
2: స్వామి,
0: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియసఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసే. యజ్ఞేశ
2: స్వామి,
0: సుఖీభవ, సెలవు.
1: యజ్ఞేశ
2: అమ్మా,
1: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా, అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా, ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
1: అయ్యయ్యో, అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది? నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు. నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
1: అయ్యో, ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను. నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
1: అయ్యో, ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
3: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
0: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా, లే.
3: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీరు సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
0: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా. విఘ్నేశయ్యా, నిలబడు, లేవవయ్యా.
3: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
0: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
1: కానీ యజ్ఞేశ,
2: అమ్మా,
1: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
3: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
0: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
3: అయితే ఒక విన్నపం.
0: చెప్పు చెప్పు.
3: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి. మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
1: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
0: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది. పదండి.
3: ధన్యుడును స్వామి, ధన్యుడును.
4: జై శ్రీమన్నారాయణ.

0: మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వినండి. అభినందన చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా యువలయ క్వశ్చన్స్కి, జీకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటానికి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ నేను అడుగుతున్నాను, నోట్ చేసుకోండి. సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది? నా ఫస్ట్ జీకే క్వశ్చన్ ఇది. మరొకసారి రిపీట్ చేస్తాను. సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది? ఆ నవల పేరేంటో మీరు వాట్సాప్

లో మీ ఆన్సర్స్ని పంపించేయండి. ఈలోపు ఒక మంచి పాట వినేయండి. దొంగ దొంగది చిత్రానికి శంకర్ మహాదేవన్ మాలతి పాడిన పాట వింటారు, రచన వేటూరి.

0: పుచ్చి చంపేరా.
1: మరి యువలైకి స్వాగతం. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ వెంటనే పంపించేశారు చాలామంది. నేనేమడిగానంటే సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది అని అడిగాను కదా. చాలామంది కరెక్ట్గా ఆన్సర్స్ బుక్ పేరును అలాగే రైటర్ నేమ్ కూడా చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ సరైన సమాధానం పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు రెండింటికి ఆన్సర్స్ని పంపించారు. కంగ్రాట్స్ అండి. తర్వాత నంద్యాల టెక్కీ నుంచి రామచంద్ర, సువర్ణ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. రైటర్ నేమ్ కరెక్ట్గా రాశారు. నేనేం అడిగాను అంటే బుక్ నేమ్ అడిగాను కదా, అది ఎనీవే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. దానికి సెకండ్ నేను అడగని దానికి కూడా రాసి పంపించారు. ఓకే, నెక్స్ట్ విజయ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత సత్తుపల్లి నుంచి మల్లిక్, లలిత కరెక్ట్ ఆన్సర్ రాశారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. మీకు కూడా కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించిన వారు ఎవరంటే కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. న్యూఢిల్లీ నుంచి కళాధర్, శారద కరెక్ట్గా ఆన్సర్స్ని రాశారు. ఇంకెవరు రాశారంటే లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా, మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్ వీరందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత కృష్ణప్రసాద్, కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కడప నుంచి వినయ్, మధుమోహన్, యాంటోనీ, ఆరోగ్యస్వామి, గంగాధర్ వీరంతా కడప నుంచి రాసి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాశారండి. కర్ణాటక నుంచి, కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కారంచేడు మండలం కుంకలమరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ మీరు బుక్ పేరు రాయాలండి. ఆన్సర్ నేను అడిగిన దానికైతే రైట్ రాశారు, బట్ నేను ఏ పుస్తకానికి ఆ పుస్తకం పేరేంటని కదా అడిగాను, దానికి రాయండి. తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. శుభాకాంక్షలు అండి మీకు. తర్వాత వారణాసి నుంచి లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఎవరు రాశారంటే రెండు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు. నెల్లూరు నుంచి విశాల రైట్ ఆన్సర్స్ పంపించారండి. మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి సుదర్శన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శివదుర్గా, కౌశిక్ కపర్తి కరెక్ట్ ఆన్సర్ చల్లపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాంగ్రాట్స్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వాలి, ఫాతిమా ఆన్సర్ని కరెక్ట్గా పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. పావులూరు నుంచి మోహన్ కృష్ణ రైట్ ఆన్సర్. తెనాలి నుంచి మహేంద్ర కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. ఎలా ఉన్నారు? క్షేమమేనా అంటున్నారు. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. యువలయకి స్వాగతం. ఆన్సర్ని కరెక్ట్గా రాశారు ఎవరంటే భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు. శుభాకాంక్షలు. జాప భూమేశ్వర్ భూమలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్లి నుంచి వెల్లుల్ల నుంచి మీరు ఆన్సర్ రాయలేదు, పాట అడుగుతున్నారా? ఓకే అండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరంటే అయాన్సు సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బిజ్లీ వెంకటేష్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి. మీరు ఆన్సర్ని పంపించలేదు, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు నుంచి ఆర్ఎస్వి నరసింహరాజు కరెక్ట్గా ఆయన 2 ఆన్సర్స్ రాశారు, కంగ్రాట్స్ అండి. తర్వాత మార్టూరు బాపట్ల నుంచి గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీర్సాగర్ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. హౌస్కోట్ నుంచి లతా సుహాస్ రైట్ ఆన్సర్ పంపించారు. దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్ రైట్ ఆన్సర్ పంపారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంఏ ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ రాశారు. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుంచి రామకృష్ణ, మీరు రాసిన వారు పేరు పెట్టారు కానీ ఆ బుక్ నేమ్ ఏంటో కూడా పంపించండి వీలైతే ఆన్సర్ తెలిస్తే. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఏమంటున్నారు? సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది, ఏ బుక్ అవార్డ్ విన్ అయింది అనేది నేను అడిగిన ప్రశ్న అన్నమాట. గుడ్ ఈవినింగ్ అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. డి వాణి వెంకటేశ్వరరావు మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే ఎవరు ఆన్సర్ వీళ్ళు నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్గా రాసి పంపించారు ఆన్సర్స్ని. ఎవరు రాశారో ఏం బుక్ ఆ పేరుని పంపించారు. అలాగే బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి అలాగే తుమ్మ పద్మావతి కూడా అనమాట వీరందరు కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రారెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య ముంత పెద్దన్న గురుగుట్ట నుంచి సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచల్ల గోపినాథ్ బండారి శంకరయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు వీరంతా. సర్వేపల్లి నుంచి రవీంద్రారెడ్డి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు, కంగ్రాట్స్ అండి. తర్వాత నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్గా ఆన్సర్స్ని రాశారు. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా గోపిశెట్టి గీతాంక్షి కనిగిరి నుంచి సరైన సమాధానం పంపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రికోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. ప్రణవి అండ్ ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి శ్రీదేవి, శైలజ, రవికుమార్ రెడ్డి, మహేష్ సరైన సమాధానం పంపారు. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఎవరు పంపించారు చూద్దాం. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం సరైన సమాధానాలు రాసి పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం. ఇంకెవరు పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని, నేను ఆల్రెడీ చదివానండి, నేను స్టార్టింగే చదివాను ఈ ఆన్సర్ని, మీ పేరుని కూడా చదివాను ఆన్సర్ మీరు పంపించింది కరెక్ట్గా నేను కూడా నేను చెప్పాను. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల కరెక్ట్గా రాసి పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి సరైన సమాధానం పంపించారు. రాజశేఖర్ రేవతి వడియం వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఇంకా పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళం పూరి, ప్రకాష్, కాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఉయ్యూరు నుంచి లత సరైన సమాధానం పంపించారు. తర్వాత కుంకుల్మర్రు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ కరంచేడు మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నేనేమడిగానంటే సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2026 విజేతగా నిలిచిన నవల ఏది అని అడిగాను కదా, తైవాన్ ట్రావెలాగ్ అనే బుక్ 2026 అవార్డ్ని, బుక్కర్ ప్రైజ్ అవార్డ్ని విన్ అయిందనమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మరి సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉన్నారు కదా. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. నోట్ చేసుకున్నారు కదా, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అనేది మీరు ఆన్సర్ని రాసి పంపించండి. ఈలోపు ఒక పాట విందాం. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి పి సుశీల గానం వింటారు.

యువలైకి తిరిగి స్వాగతం. మరి నేను అడిగిన సెకండ్ జీకే క్వశ్చన్ ఏంటంటే, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరు అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ అందరూ పంపించారు. ఎవరు కరెక్ట్గా రాశారు చూద్దాం. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, కాంగ్రెస్ అని. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి సరైన సమాధానం పంపారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత పావులూరు నుంచి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాధా ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం మారుతినగర్ నుంచి విజయ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్గా ఆన్సర్ పంపారు. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి ఫణిరాజ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక వనిగడ్డ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నంద్యాల టెక్కి నుంచి రామచంద్ర సువర్ణ రైట్ ఆన్సర్ పంపించారు. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైరల్ మసాన్వాలి ఫాతిమా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా టైప్ చేస్తున్నారు కొంతమంది. ప్రణవి ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్, కృష్ణతులసి, అపర్ణారెడ్డి, శ్రీదేవి, శైలజ రైట్ ఆన్సర్ పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు నుంచి ఆర్ఎస్వి నరసింహరాజు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి

चिदंबर राव, सरस्वती, साई ज्योति, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూస్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారంటే ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా, మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీరు కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుంచి రామకృష్ణ, కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రహ్మణి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి, వాస్తు సిద్ధాంతి, రామకృష్ణయ్య, మస్సాన్ భాషా, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట నుంచి ముందా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శేషిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. హొసకోట నుంచి లతా, సుహాస్ కరెక్ట్గా పంపించారు. ఇంకా పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచల్ నుంచి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. ఎవరు పంపించారు ఆన్సర్ని? రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్గా ఆన్సర్ని పంపించారు. రంగరాజు, నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా నుంచి మీరు ఆన్సర్ని పంపించలేదండి. తర్వాత కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు, సత్యవతి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, జనీదర్ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని రైట్ ఆన్సర్ పంపారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియాన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బిజ్లి వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. లత ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఆన్సర్ పంపారు. హైదరాబాద్ బాజ్పల్ నుంచి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి వెంకటేష్, నాగభూషణ, నరేందర్ రెడ్డి, శంకర్, ఇస్మాయిల్, జాకీర్భాయ్, బుగ్గయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా పుట్టపర్తి గోకులం నుంచి నిక్కం బాబురావు, రేణుకాబాయ్, వాసుదేవ్ రావు, వాసుదేవరావు, ప్రసన్నభాయ్, జస్వంత్ సాయి, బాలాజీరావు, సాయి ధీరజ్ రావు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి సరైన సమాధానం పంపారు. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివ, శరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, రమ్య, సురేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీమరా, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షి, సాయి రిక్విత్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. గుడ్ ఈవినింగ్ అంటారు. గుడ్ ఈవినింగ్ అండి. వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు.

ఇంకా కొమ్మగూడెం తాడేపల్లి గూడెం వెస్ట్రగోదావరి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు కృష్ణప్రసాద్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి సరైన సమాధానం పంపారు. తనూజా నజ్మల్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా తురకపల్లి విలేజ్ నుంచి ఆంటోనీ సురేష్ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి బదరీ విశాల్ సరైన సమాధానం రాశారు. ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీబాయ్, మంగళం పూరి ప్రకాష్, కాదర్ భాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన, కొమరం భీమ్ నుంచి మీరు ఆన్సర్ని రాయలేదండి, పేర్లు మాత్రమే రాశారు. కారంచేడు మండలం కుంకలమరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఇంకెవరు పంపించారో చూద్దాం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి వెంకటేష్, నాగభూషణ, నరేందర్ రెడ్డి, శంకర్, ఇస్మాయిల్, జాకీర్ బాయ్, బొగ్గయ్య వీరందరూ కరెక్ట్గా రాసి పంపించారు. ఇంకా ఇది వీరందరూ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారండి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా అక్కడ ఇండియన్ వార్ మెమోరియల్ని ప్రారంభించింది ఎవరని అడిగాను కదా, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ప్రారంభించారు. తర్వాత థర్డ్ జీకే క్వశ్చన్ వెంటనే అడిగేస్తున్నాను, ఆన్సర్స్ని వెంటనే పంపించేయండి. భారత్ ఇటలీ బంధంలో భాగంగా ఏ సంవత్సరాన్ని ఇండియా ఇటలీ ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా జరుపుకోవాలని నిర్ణయించారు? ఇది నా థర్డ్ జీకే క్వశ్చన్. మరి కరెక్ట్గా ఎవరెవరు ఆన్సర్స్ రాస్తారో చూద్దాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారత్ ఇటలీ బంధంలో భాగంగా ఏ సంవత్సరాన్ని ఇండియా ఇటలీ ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా జరుపుకోవాలని నిర్ణయించారు, ఏ సంవత్సరాన్ని జరుపుకోవాలని వీళ్ళు నిర్ణయించారు అనేది నా క్వశ్చన్ అన్నమాట. వెంటనే ఆన్సర్స్ని రాసి పంపించేయండి. మరి ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి, ఎవరెవరు కరెక్ట్గా రాశారో చూద్దాం. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్గా రాసి పంపించారు. తర్వాత నెల్లూరు నుంచి బదరీ విశాల కరెక్ట్గా రాశారు. రాధా ప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ అండి. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి సేత్ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్గా రాసి పంపించారు ఆన్సర్ని. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత మీ పేరు ఇనమడుగు నుంచి సుభాషిణి కరెక్ట్గా ఆన్సర్ రాశారు. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం నుంచి, తాడేపల్లిగూడెం కొమ్మగూడెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వాణి మారుతి టౌన్షిప్ నుంచి, నల్యాల నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. పండా లలిత దేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. విజయ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ నుంచి ఆర్ఎస్వి నరసింహరాజు రైట్ ఆన్సర్. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి, మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి వీరందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు.
బాపట్ల జిల్లా మార్తూర్ నుంచి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీర్సాగర్ రైట్ ఆన్సర్ రాశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ రాజుపేట మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం శ్రీనివాసరావు సూర్యతేజ మను రాజమహేంద్రవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రాజశేఖర్ రేవతి వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కరంచేడు మండలం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్ రైట్ ఆన్సర్. యాడ్కి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ రైట్ ఆన్సర్. ఏ డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి మానస వాసు లలిత గుంటూరు నుంచి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ అప్పన్నారెడ్డి కృష్ణ తులసి రైట్ ఆన్సర్స్ రాశారు వీరంతా. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ని రాసి పంపించారు. ఇంకా సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్స్ని రాసి పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి యలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ప్రణవి ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు వీరంతా రైట్ ఆన్సర్స్ రాశారు. నల్గొండ జిల్లా చందంబేడ మండలం చిత్రాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి మధుసూదనాచారి శ్రీవాణి రవీంద్రాచారి రాధిక త్రిలోక్చారి దమ్మోజ్ నవీనాచారి వీరందరూ సికింద్రాబాద్ ఓల్డ్ లాల్వాల్ నుంచి రైట్ ఆన్సర్స్ రాసి పంపించారు. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి. పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య అదేనా వీరందరూ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి బుచ్చి కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. పావులూరు నుంచి మోహనకృష్ణ రైట్ ఆన్సర్. తర్వాత గంపెర్ల దీప్తి గచ్చిబౌలి నుంచి. గంపెర్ల అరుణ్ కుమార్ లండన్ నుంచి రైట్ ఆన్సర్స్. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్గా ఆన్సర్ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. లతా సుహాస్ హోసకోట నుంచి. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ ప్రియ కరెక్ట్ ఆన్సర్స్. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్స్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి దేవదాసు రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ రాశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ శివ శరణ్య రాజు సరిత సురేష్ రుక్మిణి రమ్య సురేష్ వీరంతా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకవ్య లవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ వీరంతా రాంగ్ ఆన్సర్ రాశారు. రాజశేఖర్ రేవతి వేదాయపాలెం నెల్లూరు నుంచి నేను ఆల్రెడీ చదివానండి. ఇక క్వశ్చన్ ఏంటి అంటే భారత్ ఇటలీ బంధంలో భాగంగా ఏ సంవత్సరాన్ని ఇండియా ఇటలీ ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంగా జరుపుకోవాలని నిర్ణయించారు అనే నా థర్డ్ జీకే క్వశ్చన్ కదా. ఆన్సర్ వచ్చి 2027 వచ్చే ఏడాది అన్నమాట. మరిలోపు ఒక పాట విందాం. శక్తి చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం రూపక తాళంలో పసుపులేటి శివకుమార్ డోలు వాద్యం వింటారు.

మీరింతవరకు రూపక తాళంలో పసుపులేటి శివకుమార్ గారి ఢోలు వాయిద్యం విన్నారు. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

నిలయంలో సమయం 5 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అదేవిధంగా కెరీర్ గైడెన్స్ వింటారో యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా. ఇక 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారి కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వేణుగోపాలస్వామి వారి ఆలయ విశేషాలు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆక్వారంగ అభివృద్ధికి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ప్రయోజనాల గురించి డాక్టర్ హరిసాధు గారితో పరిచయం. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇక 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు

ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:40 దేశభక్తి గీతం, 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెచ్ పై. ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమం, 6:35 పొలం కబుర్లు వింటారు. ఇక 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు వింటారు. సింహపురి సమాచారం అనంతరం స్వరార్చన, తత్వమన ఏమున్నది అనంతరం 90 వసంతాల ఆకాశవాణి నా అనుబంధం గురించి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. అనంతరం కథానిక మనస్సు పరిమళం ఈ కార్యక్రమం వింటారు సుమలత గారి యొక్క ఇంకా 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. 9:00 స్వరళహరి, 9:30 చిత్రమంజరి యుగల గీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:30 ప్రసార విశేషాలు, అనంతరం యువతరంగం కార్యక్రమం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. సమాచార వేదిక అనంతరం మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు. ఇంకా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. ఇక 8:00 హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు వనితావాణి కార్యక్రమం.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మరి మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి మీరు చేయవలసిందల్లా 0861233311 లేదా 0861233312 ఈ నెంబర్స్కు కాల్ చేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని కోరి వినవచ్చు. మరి మహిళా శ్రోతలు ఫోన్ చేయొచ్చు.

మరి కాల్స్ వస్తూనే ఉన్నాయి, బట్ కొంచెం మీరు ఎవరైనా కూడా కాల్ చేయాలి అని అనుకున్నట్లయితే గిన, సో మీ రేడియోకి కొంచెం దూరంగా ఉండి ఫోన్ మాట్లాడవచ్చు. ఓకే, అంతకంటే ముందు ఒక కాల్ తీసుకోబోయే ముందు మనం ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. ఫ్రమ్ ఈ చిత్రం నుంచి సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం.

0: మరి కాల్ అయితే తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. మీ పేరు? సో నా వాయిస్ రీసౌండ్ వచ్చేస్తుంది. ఓకే, హలో హలో, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్, హాయ్
0: హాయ్ హాయ్, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. సుప్రియ, సో మెనీ డేస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సుప్రియ. అవునవును సుప్రియ, ఎలా ఉన్నావు? అసలు ఏం చేస్తున్నావు? ఈ ఎండలు, ఎంత ఎండలు ఉన్నాయి బయట కదా. సో హ్యాపీగా పిల్లలందరికి కూడా హాలిడేస్. నువ్వేం చేస్తున్నావు? మరి ఏం చేసి పెట్టావు ఇంట్లో కూడా? అవునా, ఓకే, వెరీ నైస్. బట్ ఎందుకు కాల్ చేయట్లేదు? చాలా రోజులు అయిపోయింది, వారం, నెల రోజులు అయిపోయింది. అవునా, ఓకే. సో ఎనీవే, పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా.
1: అవునా,
0: ఓకే ఓకే, వెరీ నైస్ సుప్రియా. బాగున్నాను సుప్రియా, చాలా బాగున్నాను. బట్ ఎండలైతే మాత్రం చాలా చాలా వేడి వచ్చేస్తుంది. యా, సో చాలా జాగ్రత్తలు తీసుకోండి మీరు కూడా. ఓకే, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నావు? పున్నమి నాగు నుంచా? ఓకే, సరే. మరి ఇప్పుడు సాయంత్రం వేళ కదా, ఈ రాత్రి సాంగ్ అవసరమా నీకు? సరే మరి, అవునా, సరే అయితే. ఓకే మరి, వినేసేయండి సుప్రియ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలాగే కాల్ చేస్తున్నాను. బాయ్ బాయ్.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to May 30 వరకు, May 1 to May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన

0: మన బాధ్యత.
1: తిరిగి వనితవాణి కార్యక్రమంలో మరి ఒక శ్రోతతో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో. ఓకే, హలో.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
3: హలో.
1: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం.
3: నమస్తే మేడం.
1: నమస్తే. బిట్రగుంట నుంచి లక్ష్మి గారు మాట్లాడుతున్నారు. ఓకే అండి, లక్ష్మి గారు చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఎండలు బిట్రగుంటలో?
3: బాగున్నాయి మేడం.
1: కదా, సెల్ఫ్ 5 o'clock అయినా కూడా వేడి సెగగాలు అయితే వచ్చేస్తుంది, బట్ ఇంట్లో నుంచి బయటకు రావద్దు. కదా, 2 days కొంచెం ఓకే, కొంచెం మేఘాలు చక్కగా చల్లగా అనిపించింది, కానీ ఈ రోజు వస్తుంటే భలే ఎండ వచ్చేస్తుంది. అబ్బా సెగగాలి, ఎంత సెగగాలి వస్తుందో కదా. అవునవును. సో కంపల్సరీ కొంచెం ఇంట్లోనే ఉండండి, వేరేజ్ ఒక 6:30 అట్లా ఆ టైంలో మాత్రమే బయటకు వచ్చేసేయండి మీరైనా. ఓకే ఓకే, చెప్పండి లక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాట ఈరోజు?
3: దసరా బుల్లోడు.
1: దసరా బుల్లోడు, అందులో నుంచి
3: పడవెత్తుకొచ్చింది కన్ను పిల్లనే పాట అండి మేడం.
1: ఓకే, దసరా బుల్లోడు. రెండున్నాయా అందులో? నేనా పాట అది?
3: అందులోనే మేడం.
1: అదా, సరే చెప్పండి. ఇంకొక చిత్రం ఏదైనా కోతారా? ఓకే
3: మేడం.
1: దసరా బుల్లోడులో అయితే మీరు అడిగిన సాంగ్ అయితే లేదు, కడవెత్తుకొచ్చింది కన్నపిల్ల అనేటువంటి
3: సాంగ్.
1: ఓకే ఓకే, దట్స్ ద సాంగ్. అండ్ మీరు మధ్యలో సాంగ్ పాడారు అనుకుంటాను, పచ్చగడ్డి కోసేటి పడుచి పిల్ల, రైట్? పాడతారా లక్ష్మి గారు ఏమైనా? అవునా, ఓకే ఓకే. సరే మరి ఈ పాట మీకోసం వచ్చేస్తే వినేసేయండి. ఏంటి పక్కన మాట్లాడుతున్నట్టున్నారు? అయ్యయ్యో, అదేం లేదండి, ఎందుకు, చక్కగా పాడొచ్చు, ప్రాబ్లం లేదు. ఈసారి కంపల్సరీ లక్ష్మి గారు, మీరు ఫోన్ చేసినప్పుడు మీరు అడిగిన పాట పాడండి 2 lines. ఓకేనా? సరే మరి, ఓకే, వినేసేయండి పాట. ధన్యవాదాలు.
4: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల.

0: ఓకే అండి, మరి నెక్స్ట్ కాలర్తో అయితే మనం మాట్లాడేసేద్దాం. హలో,
1: హలో హలో
0: హలో, కాల్ అయితే కట్ అవుతోంది. మరి మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను మీరు 102.7 MHz పై వినాలి అనుకున్నట్లయితే 0861-2333-100 లేదా 0861-2333-102 కాల్ చేసేవచ్చు. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం.
1: శుభ సాయంకాలం మేడం.
0: ఓకే అండి, గుడ్ ఈవినింగ్.
1: గౌరవనీయులైన మేఘన మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే అండి,
1: చెప్పండి
0: చెప్పండి చెప్పండి చెప్పండి.
1: మన స్టూడియో రావాలంటే ఎవరు అనుమతి తీసుకొని రావాలి?
0: నేను మీకు
1: హలో
0: హలో
1: మన స్టూడియోకి రావాలంటే ఎవరి అనుమతి తీసుకొని స్టూడియోకి రావాలను?
0: మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నట్లయితే రావచ్చు అండి. సో ఇది మాట్లాడడానికి ఇక్కడ కాదు, సో మా నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడచ్చు. ఓకేనా?
1: సరే మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు. హలో
2: హలో
0: హలో, హాయ్.
2: హాయ్ అంటీ.
0: హాయ్,
2: బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా అంటీ ఎండలకి?
0: అయ్యో చాలా బాగున్నాను, ఎండకైతే బాగోలేను. చాలా చాలా ఎండలు ఉన్నాయి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఈ సమ్మర్ హాలిడేస్ లో?
2: చేయట్లేదు అంటీ, ఫుల్ బోర్ కొట్టేస్తా.
0: అయ్యో బోర్ కొట్టేస్తుందా? సో ఏదైనా ఒక నేర్చుకోవచ్చు కదా, ఏదైనా స్కిల్. ఎక్కడికి వెళ్ళట్లేదా? డాడీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లలేదా నేను?
2: అంటే నా దగ్గర అబాకస్ బుక్స్ ఉన్నాయి, వాటితో చేస్తూ ఉంటా, లేకపోతే చెస్ ఆడుకుంటా.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. సో చెస్ లో మంచి అన్ని మెలకువలు తెలుసా?
2: తెలుసా
0: తెలుసా, వెరీ గుడ్. నానా వెరీ గుడ్. ఓకే, ఇంకా ఏంటి, చెల్లి బాగుందా? అమ్మా డాడీ బాగున్నారా? నువ్వు
2: అక్క చెల్లి కాదు.
0: ఆహా, తన అక్కనా, నువ్వు చెల్లి అన్నమాట. ఓకే మై డియర్, ఓకే ఓకే. చెప్పు ఇంకా ఏంటి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నావు నువ్వు? నీకు కావాలా, మీ ఇంట్లో వాళ్ళకి కావాలా చెప్పు ఫస్ట్.
2: మా డాడీకి కావాలి.
0: డాడీకి సాంగ్ అవసరమా? సరే చెప్పు, తర్వాత మాట్లాడదాం. ఇంకా అవునా? ఓకే, సో క్లాస్ లో ఇలాగే మాట్లాడతావా బాగా?
2: మాట్లాడతానంటే మా ఫ్రెండ్స్ తో మాట్లాడతాను.
0: మీ ఫ్రెండ్స్ తో మాట్లాడతావు, వెరీ నైస్.
2: లెసన్ చెప్తుంటే సరెంట్ గా లెసన్ ఇంటా,
0: లెసన్
2: ఇంకేమైనా చెప్తే మ్యాథ్స్ ఇంటా, మ్యాథ్స్ చెప్తే.
0: వెరీ గుడ్. సో స్టేజ్ ఫియర్ అయితే లేదు నీకు కదా? స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫియర్ అంటే ఏదైనా లైక్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ అలాంటప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతారు కదా, అలా చక్కగా మాట్లాడేటట్టున్నావు కదా? బాగా మాట్లాడతావా, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఇలాగే మాట్లాడుతూ ఉండు, ఇలాగే నువ్వు మంచిగా బాగా చదువుకొని పైకి రావాలి. ఓకేనా? వెరీ గుడ్ నానా. సరే మరి నీకోసం, మీ ఇంట్లో వారి కోసం నేను ఈ సాంగ్ అయితే వేసేస్తున్నాను, ప్లే చేస్తున్నాను, వినేసి. ఓకే, బాయ్
2: బాయ్
0: బాయ్.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మరి ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో చివరి కాలర్ తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో.
8: హలో
0: హలో, నమస్తే అండి. నమస్తే.
8: శుభ
0: సాయంత్రం అండి చాగుల్ గారు. సో ఫస్ట్ కాల్ మీరే చేస్తారు యాక్చువల్లీ. ఓకే, మరి ఈరోజు చిట్ట చివరి కాలర్ మీరే చెప్పండి. అవునా? సరే, ఇంతకి ఎట్ లాస్ట్ మీకు దొరికింది అనమాట సాంగ్ అయితే. ఓకే ఓకే, సరే మరి వినేసేయండి చాగుల్ గారు, వినండి పాట.

ఓకే అండి, మరి మీరు ఇంతవరకు వనితావాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చక్కగా కాల్స్ చేసినటువంటి సుప్రియ గారికి, లక్ష్మి గారికి అండ్ అఖిల అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాగులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా వింటారు, ఇంకా యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు, అనంతరం మనం ఉద్యోగ సమాచారాన్ని విందాం.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా విందాం మనం ఉద్యోగ సమాచారం. మరి ఉద్యోగ సమాచారంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి దాంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లో ఇప్పుడు ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. ఉద్యోగ సమాచారంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ, గ్రూప్ బి గెస్టెడ్ ఉద్యోగాల భర్తీకైతే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. దీంట్లో మనకి గ్రూప్ బి పోస్టులు మొత్తం వచ్చేసరికి 194 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 32 పోస్టులు పరిధిలో ఉన్నటువంటి 194 ఖాళీలకైతే భర్తీ చేయనున్నింది. మరి దాంట్లో మనకి గ్రూప్ బి పోస్టులు వచ్చేసరికి 194. దీంట్లో ఎయిర్ వర్తీనెస్ అంటే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పోస్టుల వివరాలు కూడా కొన్ని తెలియజేస్తాను. ఎయిర్ వర్తీనెస్ ఆఫీసర్ వచ్చేసరికి 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ 44 పోస్టులు. మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ దీంట్లో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 5 పోస్టులు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కెమికల్ ఇంజనీరింగ్ 1 పోస్టు ఖాళీగా ఉంది. అదేవిధంగా సైంటిఫిక్ ఆఫీసర్ మెకానికల్కి సంబంధించి 2 పోస్టులు. అసోసియేట్ ప్రొఫెసర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అండ్ సైంటిస్ట్ బి అట్మాస్ఫియర్ సైన్సెస్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సైంటిస్ట్ బీకి సంబంధించి జనరల్ మెటియోరాలజీ 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీస్ వైర్లెస్ 6 పోస్టులు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి వారికి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇంకా కూడా ఉన్నాయి, లైక్ లద్దార్ కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన విభాగం కింద కూడా కొన్ని ప్రత్యేక స్థానిక ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి అర్హత చూసినట్లయితే పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్, లైక్ బీఈ ఆర్ బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా టెక్నికల్ మేనేజ్మెంట్ పోస్టులకైతే విద్యార్హతలతో పాటు 1 నుంచి 3 సంవత్సరాల వరకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరి. మరి టెక్నికల్ అండ్ వీటికి సంబంధించిన వాటికైతే అనుభవం కూడా ఉండాలి. మరి దీంట్లో మనం చూసినట్లయితే వయోపరిమితి, జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి వచ్చేసరికి పోస్టును బట్టి 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ వంటి కొన్ని ఉన్నత పోస్టులకైతే 45 వరకు కూడా ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు పీడబ్ల్యూబీడీకి సంబంధించి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో అయితే సడలింపు అనేటువంటిది ఉంటుంది. మరి దీంట్లో ఎంపిక విధానం చూసినట్లయితే స్క్రీనింగ్ ఆర్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. అటు తర్వాత మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికైతే చేస్తారు. ఇలా ఉంటుంది ఎంపిక విధానం. మరి దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో చూసినట్లయితే పరీక్ష ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకైతే 25 రూపాయలు మాత్రమే. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకైతే ఫీజు లేదు. మరి దరఖాస్తుకు చివరి తేదీ, మరి మీరు అప్లై చేసుకోవాలి అని అంటే చివరి తేదీ వచ్చేసరికి 12/6/2026. మరి 12th June 2026 వరకు అయితే ఉన్నింది. మరి పూర్తి వివరాలకైతే మీరు చూడవచ్చు మరి ఈ వెబ్సైట్ని www.upsc.gov.in. సో ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు ఎవరి కళలు అయితే సహకారం చేసుకోవాలి అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, యూపీఎస్సీ అనేటువంటిది ఒక చక్కటి అవకాశం. మరి చక్కగా రోజులో 24 గంటలు ఉంటే ఊరికే జస్ట్ ఏదో 2-3 గంటలు చదివి నాకు జాబ్ రావాలి అని మాత్రం అనుకోవద్దు. దానికి చాలా కష్టపడాలి, కష్టపడి శ్రమించి ఉద్యోగం సాధించవచ్చు. చక్కగా తినేసి పుస్తకాల ముందు మాత్రమే కూర్చొని దాని మీద మాత్రమే దృష్టి పెట్టి చదివారు అంటే యూపీఎస్సీ అనేటువంటిది యూపీఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు. అందులో ఉన్న 194లో ఒక పోస్ట్ నాది అని చదవాలి. ఓకేనా? ఓకే. మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది ఒక చక్కటి అవకాశంగా భావించి మరి చదవండి, అప్లికేషన్ వేసుకోండి, జాబ్ని కూడా సంపాదించండి. మరి ఒక ఉద్యోగ సమాచారం మనం వినబోయే ముందు గుంటూరు కారం ఈ చిత్రం నుంచి కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే వినేసేద్దాం.

0: నిన్నసమ ఇక్కడ ఎవడ బాధలు గాడీలు ఇరికరే రాసుకోండి మార్తెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మార్తెట్టి.

0: యువతరంగం కార్యక్రమం 102.7 మెగాహెచ్ పై మీరు వింటూ ఉన్నారు. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం వినేసేద్దాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ అంటారు, తన పరిధిలో ఉన్నటువంటి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఇస్కో స్టీల్ ప్లాంట్ ఐఎస్పి అండ్ ఆయిల్ స్టీల్ ప్లాంట్ అల్లాయ్ స్టీల్స్ ప్లాంట్ ఏఎస్పి, ఇందులో ఉన్నటువంటి ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపాదికన యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి అయితే దరఖాస్తులు కోరుతుంది. మరి దీంట్లో సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్ 1 and 2లో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మొదలైనటువంటి విభాగాలలో రెగ్యులర్ లేదా ఫుల్ టైమ్ బీఈ ఆర్ బీటెక్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అండ్ గరిష్ట వయోపరిమితి చూసినట్లయితే 35 నుంచి 42 వరకు ఉంటుంది. దీంట్లో మరి వేతనం 70,000 రూపాయల నుంచి 140,000 వరకు కూడా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6, 2026. మరి దీంట్లో జస్ట్ ఎంపిక మాత్రం ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మీరు ఒకవేళ దీనికి నోటిఫికేషన్ వేసుకోవాలి అన్నట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ sailcareers.com https://sailcareers.com. మరి దీంట్లో మీరు చూడవచ్చు. అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR ముంబైకి సంబంధించినటువంటిది ఒక ఆర్కైవల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కింద తాత్కాలిక ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మరి పోస్టు పేరు వాటి వివరాలు చూసినట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అకౌంట్స్ వచ్చేసి 1, అంటే మొత్తం ఖాళీల సంఖ్య 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. గరిష్ట వయోపరిమితి చూసినట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్కు 32, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేటివ్కు 35, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అకౌంట్స్ పోస్టుకు అయితే 62 ఉండాలి. మరి దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి మెయిల్ ఆధారంగా ఎంపిక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 5, 2026. ఎంపిక విధానం చూసినట్లయితే ఓన్లీ జస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఉంటుంది. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ వచ్చేసరికి https://tifr.res.in. మరి ఒకసారి వెబ్సైట్ https://tifr.res.in. అదేవిధంగా మరి చివరిగా ఇక్కడ ఉద్యోగ సమాచారాన్ని మనం వినేసేద్దాం. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ICAR భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో IARIకి సంబంధించి తాత్కాలిక ప్రాతిపాదికన ఉన్నటువంటి రీసెర్చ్ అసోసియేట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ దరఖాస్తులు కోరుతోంది. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంట్లో పోస్టుల వివరాలు చూసినట్లయితే రీసెర్చ్ అసోసియేట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి దీంట్లో కూడా మరి మీ యొక్క అర్హత వచ్చేసరికి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ లేదా పిహెచ్డీ, అగ్రోనమీ, అగ్రికల్చరల్, ఫిజిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో ఉత్తీర్ణతతో పాటు నెట్లో అర్హత సాధించి ఉండాలి. సో ఉత్తీర్ణత అవడమే కాకుండా బట్ నెట్లో అర్హత కూడా సాధించి ఉండాలి. దీనికి సంబంధించి వయసు చూసినట్లయితే 35 నుంచి 45 మించకూడదు. మరి దరఖాస్తు విధానం వచ్చరికి ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈమెయిల్ వచ్చేసి icarnf.cm@gmail.com పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ 8/6/2026. మరి ఒకసారి నేను ఈమెయిల్ చెప్తాను, icarnf.cm@gmail.com. మరి దీంట్లో మీరు చూడవచ్చు. ఇంకా మీరు అఫీషియల్ వెబ్సైట్కి చూడాలి అనుకున్నట్లయితే https://iari.res.in. దీంట్లో మరి పూర్తి నోటిఫికేషన్ మొత్తం కూడా మీరు చూడవచ్చు. ఉద్యోగ సమాచారాన్ని అయితే విన్నారు. కొన్ని ప్రకటనలు విన్న తర్వాత ఒక సినీ గీతాన్ని వినేసేద్దాం.
1: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: యువత రంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం మరి కెరీర్ గైడెన్స్ గురించి. ఈ యొక్క కెరీర్ గైడెన్స్ అనేటువంటిది యువతకు యొక్క కెరీర్ మార్గదర్శనం అనేటువంటిది ఎంతగానో ఈ ప్రపంచంలో వేగంగా అయితే మారుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే సాంకేతిక ఆవిష్కరణలు, కొత్త పరిశ్రమలు మరియు ప్రపంచీకరణ కారణంగా ఉద్యోగ అవకాశాలు కూడా మరి మారుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఎంతగా ప్రపంచం అనేటువంటిది వేగంగా పరిగిస్తుందో మనం కూడా అంతే వేగంగా పరిగించాలి అన్నటువంటిది మీ ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు డిగ్రీ పూర్తి చేసేటువంటి వారికి ఉద్యోగం లభించేది, కానీ ఈ టైంలో మరి ఈ సంవత్సరంలో విద్యతో పాటు మనం నైపుణ్యాలు కూడా, అంటే స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోవాలి. మరి దాని అనుభవం, అదేవిధంగా సృజనాత్మక మరియు సమస్యలను పరిష్కరించేటువంటి సామర్థ్యం కూడా మనకి ఎంతగానో అవసరంగా ఉంటుంది. దాని వలన యువత తమ ఆసక్తులను, ఇంకా సామర్థ్యాలను కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలను పరిశీలించి సరైనటువంటి మనం ఒక కెరీర్ అనేటువంటి దాన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి అసలు ఈ యొక్క కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి విషయంలో ముందుగా ఇప్పుడు సమాచార సాంకేతిక రంగం అనేటువంటిది అయితే ఉంది, అంటే ఐటీ సెక్టర్ అనేటువంటిది ఇప్పుడు మనకి భూమిలో ఉంది. కాబట్టి మరి దీంట్లో ఈ రంగంలో మనకి ఉద్యోగ అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. లైక్ ఎన్నో ఉద్యోగాలు అనమాట. లైక్ ఎట్లా అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంది, వెబ్ డెవలపర్ ఉంది, ఇంకా తర్వాత వచ్చేసరికి మొబైల్ యాప్ డెవలపర్, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా అవసరమైనటువంటి వాటికి ఇలా ఈ ఉద్యోగాలు మనం సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే మనకి కావలసినటువంటి నైపుణ్యాలు, అంటే ఏమి ఉండాయి, ఏమి నేర్చుకోవాలి, నైపుణ్యాలు, స్కిల్స్ ఎటువంటి ఏం నేర్చుకోవాలంటే లైక్ పైథాన్ నేర్చుకోవాలి, ఇంకా జావా అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంటుంది, లైక్ C++ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అట్లా డేటా బేస్ పరిజ్ఞానం అనేటువంటిది కూడా ఉండాలి. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎంతగానో భూమిలో ఉంది కదా, మరియు మెషిన్ లెర్నింగ్ అనేటువంటిది కూడా. సో ఇట్లాంటి వాటిల్లో కనుక మీరు ఐటీ సెక్టర్లో మీరు ఉద్యోగం సంపాదించాలి అనుకున్నట్లయితే కంపల్సరీ మీరు ఈ యొక్క అవసరమైనటువంటి స్కిల్స్ని అయితే నేర్చుకోవాలి. సో ఇంకా అప్పుడు మాత్రమే మరి మీ కెరీర్ని ఇంకా ఒక మంచి మార్గదర్శకం వైపు తీసుకొని వెళ్తారు. ఇంకొకటి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది అందరికీ మీకు తెలిసిందే, లైక్ ఏఐ, ఇంకా డేటా సైన్స్ అనేటువంటిది కూడా. మరి ఇప్పుడే కాకుండా మరి భవిష్యత్తులో మరి అత్యధిక అవకాశాలు ఉన్నటువంటి రంగంలో ఇది ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. ఏంటిదంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. మరి దీంట్లో మనకి ఉద్యోగాలుగా వచ్చేటువంటివి లైక్ ఏఐ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, డేటా అనలిస్ట్ అవ్వచ్చు. మరి దీంట్లో మనకి ఉన్నటువంటి ప్రయోజనాలు మనం ఒకసారి చూసినట్లయితే ఏంటంటే చాలీ చాలని జీతాలు లేకోకుండా మంచి జీతాలు అనమాట. సో పర్ యానం వచ్చేసరికి లైక్ 16 lakhs అట్లా ఉంటుంది అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడే కాకుండా మనం అబ్రాడ్ వెళ్ళి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అవకాశాలని పొందుకోవచ్చు అనమాట ఈ ఏఐ ద్వారా. వేగవంతమైనటువంటి కెరీర్ ఎదుగుదలకు ఇది ఒక చక్కటి అవకాశం మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ అనేటువంటిది. సో మరి మీరు ఏ రంగంలో వెళ్ళి మీ యొక్క కెరీర్ని సెర్చ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. చక్కగా మీకు ఉన్నటువంటి స్కిల్స్ని ఇంకా పెంపొందించుకొని చక్కటి కెరీర్ని అయితే మీరు ఎంచుకోవచ్చు అనమాట. ఓకే ఓకే అండి, మరి యువత రంగం కార్యక్రమంలో చివరిగా ఒక సినీ గీతాన్ని అయితే ఇప్పుడు వినేసేద్దాం ఫ్రమ్ గేమ్ చేంజర్ ఈ చిత్రం నుంచి.

మీరింతవరకు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా విన్నారు. ఇంతటితో ఈనాటి యువత రంగం కార్యక్రమం సమాప్తం.

0: केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई को त्रुटि रहित पुनर्मूल्यांकन प्रक्रिया सुनिश्चित करने में सहायता के लिए भारतीय प्रौद्योगिकी संस्थान आईआईटी मद्रास और आईआईटी कानपुर के प्रोफेसरों और तकनीकी विशेषज्ञों का एक दल तैनात करने का निर्देश दिया है। यह निर्णय सीबीएसई के परीक्षा परिणाम सेवा पोर्टल के संबंध में विद्यार्थियों और अभिभावकों की चिंताओं और समस्याओं को ध्यान में रखते हुए लिया गया है। दिल्ली के अखिल भारतीय आयुर्विज्ञान संस्थान एम्स की 4 सदस्यों की मेडिकल टीम ने आज भोपाल में पूर्व मॉडल और अभिनेत्री त्रिशा शर्मा का दूसरा पोस्टमार्टम किया। यह पोस्टमार्टम कड़ी सुरक्षा व्यवस्था के बीच लगभग 3 घंटे तक चला। कानूनी औपचारिकताएं पूरी होने के बाद शव परिवार को सौंप दिया गया और भोपाल के भदभदा शमशान घाट पर उनका अंतिम संस्कार किया गया। 33 वर्षीय त्रिशा की मृत्यु भोपाल में उनके ससुराल में हुई थी। त्रिशा के परिवार ने ससुराल वालों पर दहेज उत्पीड़न और आत्महत्या के लिए उकसाने का आरोप लगाया है। राष्ट्रपति द्रौपदी मुर्मू कल नागरिक अलंकरण समारोह में वर्ष 2026 के लिए पद्म पुरस्कार प्रदान करेंगी। इस अवसर पर आकाशवाणी अपनी श्रृंखला आकाशवाणी पर पीपल्स पद्म के साथ 16 कार्यक्रम प्रस्तुत कर रहा है। इनका प्रसारण आज और कल आकाशवाणी गोल्ड के 100.1 चैनल पर किया जाएगा। इन्हें न्यूज ऑन एआईआर ऐप और न्यूज ऑन एआईआर ऑफिशियल यूट्यूब चैनल पर भी सुना जा सकता है। श्रोताओं से अनुरोध है कि वे आज और कल आकाशवाणी से जुड़े। सरकार ने इबोला संक्रमण के बढ़ते मामलों को देखते हुए भारतीय नागरिकों को अफ्रीकी देश कांगो, युगांडा और दक्षिण सूडान की गैर जरूरी यात्रा न करने की सलाह दी है। मौसम विभाग ने आज पूर्वी उत्तर प्रदेश, पूर्वी मध्य प्रदेश और विदर्भ में लू चलने की चेतावनी दी है। अगले 5 दिन तक उत्तर प्रदेश, मध्य प्रदेश, विदर्भ, पंजाब, हरियाणा, चंडीगढ़ और दिल्ली के कुछ इलाकों में भी लू की चेतावनी जारी की गई है। और खेलों में मुंबई में आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने मुंबई इंडियंस को 206 रन का लक्ष्य दिया है। ताजा समाचार मिलने तक मुंबई ने तीसरे ओवर में 2 विकेट पर 18 रन बना लिए हैं। वहीं कोलकाता में आज शाम 7:30 बजे से दिल्ली कैपिटल्स का सामना कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashwani, the news read by Nishit Kumar. External Affairs Minister Dr. S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio held wide-ranging discussions in New Delhi today. Both leaders reaffirmed the strength of the India-U.S. strategic partnership and outlined key areas of cooperation, including trade, energy, mobility, and regional security. Addressing a press conference following delegation-level talks, Dr. Jaishankar highlighted the need to conclude a trade agreement at the earliest, welcomed the expansion in energy trade, and stressed that diversified energy supplies are vital for India's energy security.
2: Secretary and I therefore welcomed the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India. We devoted some time to nuclear energy cooperation as well. The passage of the Shanti Act has opened up new possibilities.
1: On the Iran conflict, Dr. Jaishankar said both India and the United States have a strong interest in ensuring that global energy prices remain low and that there is unimpeded commerce. U.S. Secretary of State Marco Rubio strongly underscored the strategic dimension of the partnership, describing India as one of the United States' most important partners in the world. Mr. Rubio arrived in India yesterday on a four-day visit to participate in the Quad Foreign Ministers meeting, which will be held on the 26th of this month. In West Bengal, Bharatiya Janata Party candidate Debangshu Panda has registered a landslide victory in the repoll in the Trinamool Congress bastion Falta Assembly constituency. Mr. Panda won the seat by over 1,09,000 votes. Communist Party of India Marxist candidate Shambhunath Kurmi finished in the second place with over 40,600 votes. Congress candidate Abdul Razak Mola came third, and Trinamool Congress candidate Jahangir Khan was pushed to the fourth position with over 7,700 votes. Election Commission has ordered a repoll in the Falta following allegations of large-scale malpractice during the polling for the West Bengal Assembly elections. The repolling was held on the 21st of this month. Union Education Minister Dharmendra Pradhan has given directions to depute a team of professors and technical experts from the Indian Institute of Technology Madras and IIT Kanpur to assist the Central Board of Secondary Education CBSE in ensuring a glitch-free re-evaluation process. This decision has been taken in view of the developments and concerns raised by students and parents regarding the CBSE post-results services portal. The Ministry of Education in a statement said that the expert team from the IITs will implement technological improvements of the system and will specifically examine portal stability and server performance. The team will also examine the overall IT infrastructure robustness and assist in taking corrective measures to ensure that login authentication, user access systems, payment gateways are accurate and in order. The government has advised all Indian citizens to avoid non-essential travel to the Democratic Republic of Congo, Uganda and South Sudan until further notice in view of the evolving Ebola outbreak situation. It also directed Indian citizens currently residing in or travelling to these countries to strictly follow a public health guidance issued by local authorities and maintain heightened precautions. Ministry of Health and Family Welfare informed that India has not reported any case of Ebola disease. President Draupadi Murmu will present Padma Awards for the year 2026 at a civil investiture ceremony tomorrow. On this occasion, we are broadcasting 16 programs as part of our series People's Padma on Akashwani. In these episodes, we provide listeners insights into the work and life of Padma Awardees. These episodes are being broadcast today and tomorrow on 100.1 Akashwani Gold Channel. It can also be heard on our News on AIR app and News on AIR official YouTube channel. So stay tuned to Akashwani today and tomorrow. A four-member medical team from the All India Institute of Medical Sciences, AIIMS Delhi, today conducted the second autopsy of the former model turned actor Tushar Sharma in Bhopal. The postmortem lasted nearly 3 hours under tight security arrangements. After completion of legal formalities, the body was handed over to the family and the last rites were performed at the Bhadbhada Crematorium in Bhopal. Her family had requested the medical team to adopt a multidisciplinary forensic, pathological and radiological approach and independently examine concerns they claim were not adequately addressed during the first postmortem conducted in the city. The India Meteorological Department has issued a red colour warning for heatwave to severe heatwave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha today. The weather agency also forecast heatwave conditions in isolated pockets over Uttar Pradesh, Madhya Pradesh, Vidarbha, Punjab, Haryana, Chandigarh and Delhi during the next 5 days. And with that, we end this news bulletin.
3: ఒక మాట చెప్పనా ఇప్పుడే వేసవి మొదలయ్యింది పైగా 7000 రూపాయల కరెంట్ బిల్లు కూడా వస్తుంది భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతుంది ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది నేను అడిగిన వాళ్ళందరికీ కరెంట్ బిల్ జీరో వస్తుంది ఈసారి అయితే పెట్టించే తీరుతాను కరెంట్ ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు మీరు కూడా పెట్టించండి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in
4: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం ఐడియా ఇక్కడే చేసుకుందాం పార్టీ పిజ్జా పార్టీ ఏది నీ కార్డు పిన్ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను ఆర్బీఐ అంటుంది మీ పిన్ ఓటీపీ సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి బై గర్ల్స్ ఎక్కడికి వెళ్తున్నావు వినలేదా నో షేరింగ్ ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి బిల్ ఇచ్చే ముందే వస్తుందంటారా సో గర్ల్స్ ఏంటట సంగతి
5: బిల్లట సంగతి
4: ఏది నీ కాడి ఆర్బీఐ అంటుంది మీ పిన్ ఓటీపీ సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి తినడం ఛాంపియన్షిప్ జరిగిందా ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా ఎబోలా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు కాలినడకన కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కాలినడక దారిలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
5: మనం నిరంతరం కూడా మన దేవాలయాలు గాని, మన ఆచారాలు గాని, సాంప్రదాయాలు గాని, మన పండగలు గాని, ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది.
6: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, దూరదర్శన్, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిషా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈరోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే విధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
7: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
8: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
9: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
7: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
8: మరైతే సరైన నంబర్?
7: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
8: మీరు నన్ను కాపాడారక్క.
7: పని నుండి కాదు,
8: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
10: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: సర్దుబాటు అయింది.
10: దేనికి?
7: చిన్ని ఫీజుకి.
10: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
8: ఆర్బీఐ చెబుతుంది
10: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
11: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత సంయుక్త రాజ్యామెరికా దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకరణాయ పునః పుష్టిం కృతవంతౌ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః శీఘ్ర వ్యాపార సంధేః ఆహ్వానం అకరోత్. సహైవ రాష్ట్రస్య కృతే ఊర్జా ఆపూర్తేః వివిధీకరణే బలం అదదాత్. పశ్చిమబంగాళరాజ్యే భారతీయ జనతా పార్టీతి దళస్య ప్రత్యాశీ దేబాంశు పాండా ఇత్యేషః ఫాల్టా విధానసభాక్షేత్రస్య పునర్నిర్వాచనే మహతి విజయం అవాప్నోత్. అమెరికీయ విదేశమంత్రి మార్కో రుబియో ఉక్తవాన్ యత్ భారతం సంయుక్తరాజ్య అమెరికాయాః అత్యంత మహత్వపూర్ణేషు రణనీతిక సహభాగిషు అన్యతమః అస్తీతి. ప్రశాసనేన ఇబోలా సంక్రమణస్య ప్రకోపం దృష్ట్వా సర్వే భారతీయ నాగరికాః కాంగో, యుగాండా తథా దక్షిణ సూడాన్ దేశేషు అనావశ్యక యాత్రాం న కర్తుం పరామర్శః ప్రదత్తః. పాకిస్తానస్య బలూచిస్తాన్ ప్రాంతస్య క్వెటానగరే రేలమార్గస్య సమీపే జాతే విస్ఫోటే 24 జనాః మృతాః. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య కోల్కతా నైట్ రైడర్స్ దళం దిల్లీ క్యాపిటల్స్ దళేన సహ కోల్కతా స్థితే ఈడెన్ గార్డెన్స్ క్రీడాంగణే ప్రతిస్పర్ధాం కరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. డాక్టర్ ఎస్ జయశంకరః మార్కో రుబియో చోభౌ అద్య నవదిల్లీనగరె అనేక విషయేషు చర్చాం అకురుతాం. ఉభౌ భారతమెరికా సామరిక సహభాగితాం మహత్వపూర్ణాం అవదతాం. తాభ్యాం ఉక్తం యత్ ఏషా సహభాగితా వ్యాపార ఊర్జా గతిశీలత క్షేత్రీయ సురక్షాక్షేత్రేషు విశేష రూపేణ అస్తి. डॉक्टर जयशंकरः अवदत् यत् भारतस्य अमेरिका देशेन सह व्यापकः वैश्विकः सामरिक सहभागित्व संबंधः अस्ति यः गहन सहयोगे आधारितः अस्ति सः उक्तवान् यत् उभयोः देशयोः संबंधाः संपूर्ण विश्वे प्रभावं जनयन्ति तथा च अनेकेषु क्षेत्रेषु तयोः हितानि समानानि सन्ति विदेशमंत्री उक्तवान् यत् एषा वर्तमान चर्चा कठिन वैश्विक परिस्थितिषु अभवत् परञ्च तस्मै मुक्त मनसा सार्थका चर्चा भविष्यति इति विश्वासः अस्ति सः उक्तवान् यत् उभयोः देशयोः मध्ये व्यापार सन्धेः शीघ्रमेव अन्तिमरूपेण निर्धारणम् आवश्यकम् अस्ति तेन ऊर्जा व्यापारे जातस्य विस्तारस्य स्वागतं कृतं तथा च उक्तं यत् विविध स्रोतेभ्यः ऊर्जायाः आपूर्तिः भारतस्य ऊर्जा सुरक्षायै अत्यावश्यकी वर्तते
12: हमने हाल ही में ऊर्जा क्षेत्र में विस्तार का स्वागत किया है भारत की ऊर्जा सुरक्षा के लिए आपूर्ति विविध माध्यम में उपलब्ध है हमने परमाणु ऊर्जा सहयोग पर भी बातचीत की है शांति अधिनियम के पारित होने से हमारे सामने नई संभावनाएं खुली हैं
11: डॉक्टर जयशंकरः जनसंबंधानां महत्त्वं प्रतिपादयन् अवदत् यत् वैधानिक आवागमने प्रतिकूलः प्रभावः न भवेत् सः संवादं कूटनीतिं च तथा सुरक्षितं निर्बाधं च सामुद्रिक व्यापारं प्रति भारतस्य दृष्टिकोणं पुनः प्रतिपादितम् ईरान संघर्षस्य विषये श्री जयशंकरः अवदत् यत् वैश्विक ऊर्जा मूल्यानि स्थापयितुं निर्बाध व्यापारं सुनिश्चेतुं च भारतस्य संयुक्त राज्य अमेरिका देशयोः च समानानि हितानि सन्ति मार्को रूपियो उक्तवान् यत् सहभागितायाः रणनीतिक पक्षं महत्वपूर्णं मन्यमानः भारतं विश्वे संयुक्त राज्य अमेरिका देशस्य प्रमुखतमेषु सहभागिषु अन्यतमः अस्ति सः अवदत् यत् उभौ देशौ आतंकवादस्य कारणेन दुःखम् अनुभूतवन्तौ भारतम् अमेरिका च तेषु सर्वेषु प्रमुखविषयेषु रणनीतिकरूपेण एकमतौ स्तः ये नूतनशताब्दीं परिभाषयिष्यन्ति अमेरिकादेशस्य विदेशमन्त्री मार्को रूबियो चतुर्दिवसीयायाः यात्रायाः कृते ह्यः भारतमागतः सः अस्य मासस्य 26 दिनाङ्के आयोक्ष्यमाणायां क्वाड विदेशमन्त्रिणां सभायां भागं ग्रहीष्यति पश्चिमबङ्गालराज्ये भारतीय जनता पार्टीति दलस्य प्रत्याशी देवांशु पाण्डा इत्येषः फालटा विधानसभाक्षेत्रस्य पुनर्निर्वाचने महति विजयम् अवाप्नोत् श्रीपाण्डा 900,000+ विजितवान् भारतीय साम्यवादी दलस्य मार्क्सवादी दलस्य शम्भुनाथ कुर्मी इत्येषः द्वितीय स्थाने आसीत् तदनन्तरं कांग्रेस दलस्य अब्दुर रजाक मोल्लाः आसीत् अखिल भारतीय तृणमूल कांग्रेस दलस्य प्रत्याशी जहांगीर खानः चतुर्थ स्थाने आसीत् पश्चिमबंग विधानसभा निर्वाचनस्य मतदानस्य समये बृहदस्तरे दुराचारस्य आरोपस्य अनन्तरं निर्वाचनायोगः फाल्टा नगरे पुनः मतदानस्य आदेशः प्रदत्तवान् आसीत् अस्मिन् मासे 21 दिनाङ्के पुनः मतदानम् अभवत् सद्यः एव विधानसभा निर्वाचने भाजपेति दलेन 70,200 आसनानि जित्वा राज्ये प्रथमं वारं सर्वकारस्य निर्माणं कृतं यस्मिन् शुभेन्दु अधिकारी मुख्यमन्त्री अभवत् प्रशासनेन सर्वेभ्यः भारतीय नागरिकेभ्यः अनावश्यक यात्रायाः परिहारः कर्तुं परामर्शः प्रदत्तः इबोला संक्रमणस्य विकट स्थितिं दृष्ट्वा डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो युगांडा तथा दक्षिण सूडान देशेषु च अग्रिमादेशपर्यन्तं प्रवासस्य अनुमतिः न प्रदत्ता मन्त्रालयेन एतेषु देशेषु निवसद्भ्यः अथवा यात्रां कुर्वद्भ्यः भारतीय नागरिकेभ्यः स्थानीय प्राधिकरणैः निर्गतानां सार्वजनिक स्वास्थ्य सम्बद्धानां निर्देशानां कठोरतया पालनं कर्तुं निर्देशः प्रदत्तः स्वास्थ्य परिवार कल्याण मंत्रालयेन सूचितं यत् भारत देशे इबोला संक्रमणस्य किमपि प्रकरणं न प्राप्तम् प्रियाः श्रोतारः संस्कृत वार्तायाः संस्करणं इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति पाकिस्तानस्य बलूचिस्तान प्रान्ते अद्य रेलमार्गे विस्फोटेन 24 जनाः मृताः नैके च व्रणिताः राजधान्याः क्वेटानगरस्य चमन फाटक रेलस्थानकस्य समीपे विस्फोटः अभवत् विस्फोटे एकस्य रेलयानस्य आंशिकः क्षतिः अभवत् अस्मिन् क्षेत्रे प्रायः 10 वाहनेषु क्षतिः अभवत् घटनायाः अनन्तरं सम्पूर्णे क्वेटा प्रदेशे सर्वकारीय चिकित्सालयेषु आपत्कालस्य घोषणा कृता अस्ति यत्र चिकित्सकाः चिकित्सा कर्मचारिणश्च परिस्थितिं नियन्त्रयितुम् आहूताः रेलवे अधिकारिणः उक्तवन्तः यत् विस्फोटानन्तरं पेशावर नगरं प्रति गम्यमानं जाफर एक्सप्रेस रेलयानं क्वेटा रेलस्थानके एव अवरोधितम् गृहमन्त्रिणः प्रवक्ता बाबर यूसुफ जई इत्येषः अवदत् यत् नगरे विस्फोटानन्तरं सर्वाः सम्बद्ध संस्थाः अतीव सतर्कतायां स्थापिताः सन्ति केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा CBSE इत्यनेन अस्य मासस्य 21-22 दिनांकयोः तांत्रिकी समाह्वानानां कारणात् केषुचित् प्रकरणेषु अनुचित शुल्क ग्रहणम् अभवत् एकस्मिन् वक्तव्ये CBSE इत्यनेन उक्तं यत् मूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन कृतानां प्रतिलिपीनां आवेदनावधौ एषा समस्या अभवत् तेन अग्रे उक्तं यत् केषुचित् सन्दर्भेषु अतिरिक्तं शुल्कं गृहीतं केषुचित् सन्दर्भेषु न्यूनतमेव गृहीतम् भारत ऋतु विभागेन अद्य पूर्व उत्तर प्रदेशे पूर्वी मध्य प्रदेशे विदर्भे च तीव्रतर उष्ण तरंगस्य कृते रक्तवर्णीया संचेतना प्रदत्ता अस्ति ऋतुविज्ञान विभागेन सूचितं यत् आगामि पञ्च दिनेषु उत्तर प्रदेशे मध्य प्रदेशे विदर्भे पंजाबे हरियाणायां चंडीगढ़े दिल्ल्यां च पृथक पृथक स्थानेषु उष्ण तरंगस्य स्थितिः भविष्यति आगामिषु त्रिषु दिनेषु एतेषु स्थानेषु तीव्र उष्ण तरंगस्य स्थितिः भवितुमर्हति इति विभागेन पूर्वानुमितम् भाजपेति दलस्य वरिष्ठः नेता तथा केन्द्रीय मन्त्री पीयूष गोयलः अद्य कांग्रेस दलस्य नेतुः राहुल गांधिनः उपरि देशे अराजकत्वं प्रवर्तयितुं गभीरं षड्यन्त्रस्य आरोपं कृतवान् एकस्मिन् सामाजिकान्तर्जालीये पटले सः अवदत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः विरुद्धं गांधिनः वक्तव्यं सर्वैः विपक्षिदलैः सह कांग्रेस दलस्य प्रमुखं षड्यन्त्रं सूचयति अन्ते क्रीडावार्तायां IPL क्रिकेट क्रीडायां अद्य प्रथमे द्वन्द्वे मुंबई इंडियंस राजस्थान रॉयल्स दलयोः मध्ये स्पर्धा प्रचलति प्रथमं क्रीडता राजस्थान रॉयल्स दलेन अष्ट क्रीडकानां हानिपुरस्सरं 75 धावनांकाः विनिर्मिताः अपरतः द्वितीय द्वन्द्वे कोलकाता नाइट राइडर्स दिल्ली कैपिटल्स दलयोः मध्ये स्पर्धा भविष्यति इति वार्ताः
13: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 7 సెకండ్లు ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో విహారి కార్యక్రమంలో మీరు వింటారు మోవ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలు సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇప్పుడు విందాం మనం ప్రకటించిన అంశం, విహారీ కార్యక్రమం. కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.

விஹாரி மீ யாத்ரா சகாயகாரி ஆகாசவாணி சிம்ஹபுரி கேந்திரம் சமர்ப்பிஸ்துன விஹாரி கார்யக்ரமானிக்கி ஸ்வாகதம் சுஸ்வாகதம். ఈ కార్యక్రమంలో దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతలు గురించిన వివరాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయం వ్యక్తమై ఒక సాధారణ మనిషిని గొప్ప వాగ్గేయకారునిగా అనుగ్రహించిన దివ్యక్షేత్రం మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం.

ఈనాటి విహారీ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మోవ గ్రామంలో స్వయం వ్యక్తమై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధతో కలిసి నృత్యం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుని కాలి అందియ నుంచి ఒక మువ్వ భూమిపై ఈ ప్రదేశంలో పడింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పడిపోయిన మువ్వను వెతకమని నారదుని ఆదేశించాడు. అలా పడిపోయిన మువ్వ మౌద్గల్య ఋషిగా జన్మించాడు. అతను శ్రీకృష్ణునికి అపార భక్తుడు. శ్రీకృష్ణుని గురించి ఘోర తపస్సు చేసిన తరువాత అతనికి శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వేణుగోపాల స్వామివారి రూపంలో స్వయంభూ ఇసుక శిలా రూపంలో ఇక్కడ దర్శనమిచ్చారు. రాత్రికి రాత్రే ఆ మూర్తికి ఒక ఆలయం నిర్మించబడింది. మౌద్గల్య మహర్షి తపస్సు చేసిన కారణంగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వ్యక్తం కావడంతో ఆ స్వామిని శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి అని పిలిచేవారు. ఆ గ్రామాన్ని మువ్వపురమని కాలక్రమేణా ఆ గ్రామం మువ్వగా పిలువబడింది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. గర్భాలయంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి మూల విరాట్టు చాలా ప్రత్యేకమైనది. స్వామివారి వెనుక ఉన్న మకర తోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణి సత్యభామలు కూడా మనకు దర్శనమిస్తారు. స్వామివారి చేతిలో ఉన్న వేణువుకు గాలి ఊదే రంధ్రాలు కూడా మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం భిన్నమైన కారణంగా స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా పురాతన విగ్రహాన్ని ఇప్పటికీ మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం కూడా ఉంది. శ్రీ ఆంజనేయ స్వామివారి కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవని ఉంటాయి. మొవ పేరు వినగానే శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయమే కాదు, పదకవితా పితామహులలో ఒకరైన క్షేత్రయ్య కూడా మనకు స్ఫురణలోకి వస్తాడు. శ్రీ వేణుగోపాల స్వామివారి అనుగ్రహంతో క్షేత్రయ్య అద్భుతమైన పదాలు రచించారు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. అతను నిత్యం మొవ్వ గోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు అతని నాలుక మీద బీజాక్షరాలు రాశాడని చెప్తారు. దాంతో వరదయ్య స్వామివారి మీద గీతాలు రచించేంతటి జ్ఞానిగా మారి ఆ స్వామివారిని ఈ విధంగా కీర్తించాడు.

శ్రీ వేణుగోపాల స్వామివారి అనుగ్రహం పొందిన తరువాత వరదయ్య దక్షిణ భారతదేశంలోని పలు క్షేత్రాలను దర్శించి ఆయా దేవతామూర్తులపై సుమారు 4,000 పదాలను రచించారు. ఈ విధంగా పలు క్షేత్రాలను సందర్శించడం వల్ల వరదయ్య నామధేయం క్షేత్రయ్యగా మారింది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు తెరచి ఉంటుంది. వార్షికోత్సవాలలో భాగంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, దీపావళి, దసరా పర్వదినాలు, ఇంకా వసంతోత్సవం, శ్రావణ మాసం, ధనుర్మాసాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసు.

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మొవ్వ మండలం మొవ్వ గ్రామంలో ఉంది. మొవ్వ బస్టాండ్ నుంచి ఈ ఆలయం అత్యంత సమీపంలో అనగా కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ మొవ్వ గ్రామం విజయవాడ మచిలీపట్నాలను కలుపుతున్న రహదారిపై ఉన్న పామర్రు గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు విజయవాడ ఇంకా మచిలీపట్నం. మొవ్వ గ్రామం విజయవాడ నుంచి 50 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ ఇంకా పామర్రుల నుంచి మొవ్వ గ్రామానికి నిర్ణీత వ్యవధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు.

గోపాల స్వామి వారి అనుగ్రహంతో మన ఐహిక దుఃఖాలన్నీ దూరమై పరమపదానికి మార్గం సుగమం కావాలని ప్రార్థిస్తూ వచ్చేవారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

మీరు ఇంతవరకు విహారీ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడొక గీతం విందాం. అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించినటువంటి ఈ గీతం.

0: జానపద గేయాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. విందాం.

మీరింతవరకు అలనాటి మధురగీతం శీర్షికన గురుచిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించినటువంటి అలనాటి మధురగీతం విన్నారు. సాహిత్యం జలది, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికీ ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానళ్లలో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు. ఆక్వా రంగానికి, అభివృద్ధికి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ప్రయోజనాలు, ఈ అంశం గురించి డాక్టర్ హరిసాధు గారితో పరిచయం. అనంతరం పొలం కబుర్లు వింటారు. మరి విందాం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారు మనతో ఉన్నారు. హరిసాధు గారిని అడిగి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి, దీనివల్ల మత్స్యకారులకు చేపల ఉత్పత్తి నుంచి వ్యాపార రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్తే సార్.
1: హరిసాధు గారు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 900 కిలోమీటర్లకు పైగా మనకు తీరరేఖ ఉంది. అంతేకాకుండా మత్స్య చేపల రొయ్యల ఉత్పత్తి రంగంలో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం దేశంలో చూసుకుంటే గనక. ఈ విధంగా మన నెల్లూరుకి ప్రకృతి సిద్ధంగా ఉన్న ప్రాధాన్యత ఏమిటి, మనకున్న అడ్వాంటేజెస్ ఏమిటండి ఇక్కడ?
2: చాలా మంచి ప్రశ్న సార్. ప్రధానంగా చెప్పాలంటే సార్, నెల్లూరు జిల్లా రైతులు అనగానే చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ సార్. రిస్క్ తీసుకోవడానికి ఎంత దూరమైనా ముందుంటారు. రిస్క్ తీసుకుంటే కానీ ఆదాయం లేదని వారికి బాగా తెలుసు. ఎంత రిస్క్ అయినా సరే ధైర్యంగా ముందుకు వస్తారు సార్. ఇది ప్రధానమైనటువంటి ఒక అంశం సార్. దీంతో పాటు మనకు నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే ఇటు మంచినీటి వనరులు మరియు బ్రాకిష్ వాటర్ వనరులు మరియు సముద్ర వనరులు మనకు అన్ని 3 రకాలు ఉన్నాయి సార్. అందువల్ల మనం ప్రధానంగా మంచినీటి వనరుల్లో భాగంగా, ఇన్లాండ్ ఆక్వాకల్చర్లో భాగంగా అంటే అంతర్గత నీటి వనరుల్లో మనము చేపల సాగుని, ప్రధానంగా వరి పొలాలు ఉండేటటువంటి భూములన్నీ కూడా చేపల సాగుకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం గమనించినట్లయితే దాదాపు ప్రస్తుత పరిస్థితుల్లో 20 నుంచి 25 వేల ఎకరాల వరకు చేపల సాగు ముందంజలో ఉంది సార్. అలానే మనకు బ్రాకిష్ వాటర్ వనరులు కూడా, అంటే సముద్రం ఉంది, కండ్లేరు క్రీకు ఉంది, నది ముఖద్వారం ఉంది, కనుక నీరు ఇటు మంచినీరు కాదు, ఉప్పు నీరు కాదు, ఈ మధ్య రకంగా అంటే దాదాపు ఈ లవణీయత 1 నుంచి 30 వరకు పార్ట్స్ పర్ 1000 లాగా మనం మెజర్ చేస్తాం సార్, కొలుస్తాం. అంటే 1 నుంచి 30 పీపీటీ లవణీయత ఉండేటటువంటి నీటి వనరులు కూడా మనకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వెన్నామీ రొయ్యల సాగు అనేది శరవేగంతో ముందుకు పోతుంది సార్. అందులో మనకు దాదాపు 50 నుంచి 60 వేల ఎకరాల వరకు కూడా వెన్నామి సాగు జరుగుతాం. అయితే మనం సముద్ర వనరుల్లో అంటే మెరైన్ హారిజన్లో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు అవకాశాలు ఉన్నాయి సార్. కాకపోతే ఈ సముద్రంలో అలల యొక్క ఉధృతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఈ సీవీడ్ కల్చర్ కానివ్వండి, కేజీ కల్చర్ కానివ్వండి చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం క్రీక్స్లో చేయొచ్చు సార్. కండేరు క్రీక్స్ ఉంది, అది మనం ఎక్స్పెరిమెంటల్ కూడా చేస్తున్నారు కొందరు. కొంత మనకు అవకాశాలు ఉన్నాయి సార్, సీవీడ్ కల్చర్కి అవకాశం ఉంది. అలానే కేజీ కల్చర్లో మంచి విలువైనటువంటి చేప రకాలను మనం సాగు చేసి మంచి ఆదాయం పొందే విధంగా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి సార్. కేజీ కల్చర్లో ప్రధానమైన ఉపయోగం ఏంటంటే నీటి నాణ్యత అనేది సెక్యూర్ సార్. పాండ్స్లో నీటి నాణ్యత అనేది ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ నీరు ఎప్పుడు ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి, ఒక దగ్గర నిలవదు కాబట్టి సముద్రంలో ఉండే నీరు కానివ్వండి, క్రీక్లో ఉండే నీరు కానివ్వండి కలుస్తూ అటు ఇటు ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి చేపలు ఒక పంజరం లాంటి దాంట్లో మనం సాగు చేస్తాం, మేతలేస్తాం, కాబట్టి మనకు అనుకూలతలు బాగా ఉంటాయి సార్. అయితే మనకు ఓవరాల్గా ఈ ప్రొడక్టివిటీ పరంగా మాట్లాడితే మంచినీటి వనరుల్లో చూసినట్టయితే చేపల సాగు ఎకరాకు 3000 నుంచి 4000 వరకు మనం చేపల సాగు చేసే పరిస్థితిలో ఉన్నాం సార్. అంటే దాదాపు 3 నుంచి 4 టన్నులు మనం ఎకరాకి పండించే పరిస్థితిలో ఉన్నాము. అంత అంటే సెమీ ఎక్స్టెన్సివ్ విధానాన్ని పాటించి మనం ఈ స్థాయికి చేరుకున్నాం. 3 నుంచి 4 టన్నుల వరకు మనం తీగలుగుతున్నాం.
1: హరిసాధు గారు, ముఖ్యంగా చేపల పెంపకానికి అటు రొయ్యల పెంపకానికి ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, రైతుకు నికరంగా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందండి?
2: సార్, వాస్తవానికి చేపల సాగు నెల్లూరు జిల్లా పరంగా మాట్లాడినట్లయితే ఎకరాకి రైతులు 3 నుంచి 4 వేల వరకు కూడా సెమీ ఇంటెన్సివ్ విధానంలో ఎకరాకి 3 నుంచి 4 వేల చేపలను సాగు చేస్తున్నారు సార్. అయితే 1 కిలో పండించడానికి రైతుకు 80 నుంచి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు 3 టన్నులు పండించే పరిస్థితుల్లో 1 టన్ను మీద 30,000 మిగులుతుంది సార్. అంటే దాదాపు 3 టన్నులు పండించే పరిస్థితుల్లో 90,000, 4 టన్నులు పండించే పరిస్థితిలో దాదాపు 120,000 మిగిలే పరిస్థితిలో ఉన్నాం సార్ చేపల సాగులో.
1: ఇక రొయ్యల విషయంలో
2: ఇక రొయ్యల విషయానికి వస్తే సార్, రొయ్యల విషయం అనేది మనకు పంట కాలం చాలా తక్కువ సార్. ఇక్కడ చేపలు దాదాపు 10 నుంచి 12 నెలలు కూడా పడుతుంది అన్ని లెక్క చేసుకుంటే. కానీ రొయ్యలు అనేది మనం సంవత్సరానికి 2 సులభతరంగా చేయొచ్చు. ఎందుకంటే సాగు 100 లేదా 110 రోజుల్లోనే సాగు కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మనకు 4 లేదా 5 నెలల్లోనే మనం ఒక పంట సులభంగా తీయచ్చు, క్రాప్ హాలిడే కూడా పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆదాయం అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది సార్ చేపల సాగుతో పోల్చినప్పుడు. అయితే దాదాపు పంట ఖర్చు మనకు గమనించినట్లయితే 1 కిలోకు 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా మనకు రొయ్యలు పండించడానికి ఖర్చు అవుతుంది సార్. అంటే చేపలకు ఇంచుమించుగా డబల్ అయింది రొయ్యలు పండించడానికి. ఎందుకంటే మేతలు కాస్ట్లీ కాబట్టి ప్రోటీన్ ఎక్కువ కంటెంట్ ఉండేది, కిలో దాదాపు 90 రూపాయలు విలువైనటువంటి మేతలు వాడతాం కాబట్టి. చేపల్లో అయితే కిలో 30 నుంచి 35 రూపాయల మేతలు వాడతాం, ఇక్కడికి వచ్చే లోపల మనం దాదాపు 90 నుంచి 100 రూపాయల మేతలు కూడా వాడాల్సిన పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి, పెరుగుదల కూడా అలానే ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మనకు ఎకరాకి 2 నుంచి 3 లక్షల వరకు కూడా రొయ్య పిల్లలు స్టాప్ చేసే పరిస్థితిలో ఉన్నాం సార్ సెమీ ఇంటెన్సివ్ విధానంలో. అయితే మనం 4 నుంచి 5 టన్నులు కూడా మనము చేపలు లాగిన రొయ్యలు కూడా 4 టన్నులకు మించి మనం తీసే పరిస్థితిలో ఉన్నాం సార్. అండ్ మనకు 1 టన్ను మీద 100,000 రూపాయలు నికరాయం మిగిలితే కూడా 4 టన్నులు ఉన్నప్పుడు 4 లక్షలు, 5 టన్నులు కూడా 5 లక్షలు మనం ఆదాయం తీసే పరిస్థితిలో ఉన్నాం సార్. అలా మనం సంవత్సరానికి 2 సార్లు మనం 2-5 లక్షలు కూడా తీయచ్చు. తీయాలంటే 10 లక్షలు కూడా ఎకరానికి తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు సీడ్ క్వాలిటీ బాగుండాలి. ప్రధానంగా రైతు నష్టపోయేది ఏంటంటే సీడ్ విషయంలోనే. బ్రోడర్స్ మంచి క్వాలిటీ నాణ్యమైన క్వాలిటీ ఉన్నట్లయితే 100 రోజుల్లో మనకు మనం ఆశించిన దానికి మించినటువంటి పెరుగుదల గమనిస్తాం, మనకు పంట కూడా కంప్లీట్ అయిపోతుంది సార్.
1: హరిసాదు గారు, మీరు ఇప్పుడే అన్నారు ఆ సీడ్ క్వాలిటీ దగ్గర నుంచి మేత దగ్గర నుంచి అన్ని క్వాలిటీ అందినప్పుడు మాత్రమే మనం ఇంత లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. తర్వాత రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నారు కదా. ఈ విధంగా మత్స్య పరిశ్రమ విషయంలో అంతర్జాతీయంగా మార్కెటింగ్ సదుపాయాల దాకా రకరకాల స్టేజెస్లో ఎన్నో వడిదిరుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఉద్దేశంతోనే మన గౌరవ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీరిని ఆదుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటిలో భాగంగానే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదా. దీన్ని ఎప్పుడు ప్రారంభించింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి?
2: ఇది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పథకంగా చెప్పొచ్చు సార్ ఈ మత్స్య రంగంలో. ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. అయితే ఈ 2023-24 నుంచి ఇది ప్రారంభమై 2026-27 వరకు అమలు జరిగేటటువంటి ఒక ఉపపాద పథకం కింద ఇది ఉంది సార్. అంటే ఒక సబ్ స్కీమ్ అన్నమాట.
1: ఓకే.
2: అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక మాటతో చెప్పాలంటే, అనార్గనైజ్డ్ అంటే అసంఘటితంగా ఉండేటటువంటి రంగాన్ని సంఘటిత రంగం అంటే ఆర్గనైజ్డ్ రంగంగా మార్చడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే అసంఘటిత రంగానికి సంఘటిత రంగానికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, ఈ సంఘటిత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. దీంట్లో ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఫాలో అవుతారు. ఈ అసంఘటిత రంగం అంటే ఎవరికి తోచిన విధంగా ఉంటుంది, డేటా ఉండదు, ఏది కూడా ఒక టెక్నాలజీ కాంటెక్స్ట్, ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఒక నిబద్ధత అనేది ఉండదు సార్. సో ఇది ఒక నిబద్ధతమైన విధానంలో ఒక ఆర్గనైజ్డ్ గా మార్చి మనకు జీడిపి పెంచే నిమిత్తం, అలానే రైతులకు ఆదాయాలు పెంచే నిమిత్తంతో పాటు ఇంకా చిరు మరియు చిన్న ఎంటర్ప్రైజెస్ కి బ్యాంకుల నుంచి సులభంగా ఈ యొక్క రుణాలు రావాలి, రుణాలు వచ్చే విధంగా ఉండడం, అలానే ఈ ఇన్సూరెన్స్ బీమా, అలానే వాల్యూ చైన్ డెవలప్మెంట్. వాల్యూ చైన్ అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ వరకు అన్ని వివిధ దశల్లో వాల్యూ చైన్ అనేది ఎస్టాబ్లిష్ చేసే నిమిత్తం ఈ యొక్క ప్రణాళిక చేపట్టబడింది
1: సార్. ఇంతకు ముందే మన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కూడా ఉంది, గత 5 ఏళ్లుగా కూడా కొనసాగుతుంది కదా. ఈ 2 పథకాలకు ఉన్న సంబంధం ఏంటండి?
2: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది ఒక సబ్ స్కీమ్ అని ముందుగా అనుకున్నాం సార్.
1: ఓకే.
2: దాంట్లో ఒక చిన్న సెంట్రల్ సెక్టార్ ఇది కాంపోనెంట్ కింద ఇది మనం అమలు జరుపుతున్నారు సార్ మోనుమెంట్. అయితే ఈ సెంట్రల్ సెక్టార్ సబ్ స్కీమ్ అనేది ముందుగా మనం మాట్లాడిన విధంగా ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే, ఆర్గనైజ్ సెక్టార్ గా మార్చడం, రైతులకి లేదా స్టేక్ హోల్డర్స్ కి సాధ్యమైనంత అనుకూలత ఇచ్చి జీడిపి పెంచడం అనేది దీని యొక్క ఉద్దేశం అనుకున్నాం సార్.
1: ఓకేనండి.
2: అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది 2020-21 నుంచి మొదలైంది సార్. 2020-21 నుంచి మొదలై 2024-25 వరకు దాదాపు 20,500 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా మత్స్య ఉత్పత్తి మరియు మౌలిక సదుపాయాల పెంపు మరియు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడేటటువంటి ఒక ప్రణాళిక సార్ ఇది. అయితే మనం ముందుగా అనుకున్న విధంగానే దీంట్లో ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది సంఘటిత రంగంగా మార్చే నిమిత్తం పొందుపరిచిందని అనుకున్నాం సార్. అదే సార్, దీనికి దానికి తేడా
1: సార్, మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రం ఈ మత్స్య సంపద ఉత్పత్తి విషయంలో అగ్రస్థానంలో ఉంది కదా. ఇక ఈ చేపల పెంపకం ఇప్పటికి కూడా చాలా వరకు అసంఘటిత రంగంలోనే ఉంది. దీన్ని సంఘటితపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందండి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
2: ఈ అసంఘటిత రంగాన్ని సంఘటన చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతుంది అంటే సార్, ప్రధానంగా వర్క్ బేస్డ్ డిజిటల్ ఐడెంటిటీ అనేది సృష్టించింది సార్. అంటే ఇక్కడ ప్రతి స్టేక్ హోల్డరు నమోదవడం, అలానే మత్స్యకారులు అయితేనేమి, పెంపకదారులు అయితేనేమి, వ్యాపారులు అయితేనేమి, వీళ్ళందరికీ ఒక కేంద్ర డేటాబేస్ ఏర్పడిపోయింది సార్. ఇది మొట్టమొదటి అంశం చర్యల్లో భాగంగా. రెండో అంశం ఏంటంటే చిరు మరియు చిన్న ఈ ఫిషరీస్ ఎంటర్ప్రైజెస్ కి ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఆ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం అయితేనేమి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, అలానే వాళ్ళకి వివిధ ఫెసిలిటీస్ సర్వీస్ పరంగా వివిధ సర్వీస్ అందించే నిమిత్తం ఇది ఒక అంశం సార్. దీంట్లో ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయని అడిగారు. ఈ అంశాలు మనకు మరలా కూడా రిపీట్ అయినాయి. ఇందులో ప్రధానంగా బ్యాంకు రుణాలు రావడం, బీమా రావడం, సబ్సిడీ రావడం, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా మధ్యలో మిడిల్ మ్యాన్ ఏమి లేకుండా నేరుగా రైతులకే లేదా ఎవరైతే నమోదై ఉన్నారో వారి అకౌంట్లోకి పడే విధంగా చేయడం సార్. ఇది మొట్టమొదటి అంశం. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే మార్కెట్ యాక్సెస్ సార్. అంటే ఏ మార్కెట్లో రైతు వాళ్ళ అందుబాటు సరసమైన ధర ఉంది, అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం, అలానే ఈ నాణ్యత ప్రమాణాలు ఎస్టాబ్లిష్ చేయడం, వీటితో పాటు ట్రేసబిలిటీ మెరుగుపడి, అంటే ట్రేసబిలిటీ అనే పదం చాలా విలువైన పదం సార్. ఇప్పుడు ఎమర్జింగ్ ఫీల్డ్ అది. అయితే ఈ ట్రేసబిలిటీ అంటే రైతు ఏ రోజు ఏ సీడ్ వేశాడు, ఏం ముందు వాడాడు, ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎక్కడికి ఈ మెటీరియల్ ఎక్స్పోర్ట్ అయింది, ఎక్కడ ఉంది, ఏ కంట్రీకి పోయింది, ఎక్కడ స్టోరేజ్ అయింది, మొత్తం ఏ టు జెడ్ దాని డేటాబేస్ మొత్తం కూడా ట్రేస్ చేయడం అనేది దీంట్లో ఇది చాలా అతి ముఖ్యమైన అంశం సార్. ఎప్పుడైతే ఇలాంటి ట్రేసబిలిటీ మనం మెరుగుపరిచినట్లయితే ఆటోమేటిక్గా ఎగుమతి అవకాశాలు ఉన్నట్లే, ఎప్పుడైతే ఎగుమతి అవకాశాలు ఉన్నాయో ధరలు మనం అనుకున్న విధంగా వస్తాయి, కాబట్టి రైతుకి అనుకూలమైనటువంటి ల్యాకర్ టు ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్.
1: సార్, ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP మొబైల్ యాప్ను రూపొందించారు కదా, ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలా? ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవటం వల్ల ఆక్వారంగంలో ఉన్న వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
2: సార్, ఈ NFDP పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకోగలిగామో, చేసుకున్నట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కానివ్వండి, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహ సమృద్ధి యోజన అయితేనేమి, దీంట్లో ఎప్పుడైతే రిజిస్టర్ అయినామో వీటి ద్వారా వచ్చేటటువంటి పథకాల వినియోగం మనకు తెలిసిపోతుంది, ప్రత్యక్ష ప్రయోజనాలు మనకు వస్తాయి, ఆర్థిక భద్రత వంటి లాభాలు మనకు అందుతాయి. అంతేకాదు కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి సార్.
1: సార్, ఈ స్కీమ్లో 4 విభాగాలు ఉన్నాయన్నారు కదా, ఆ 4 విభాగాల్ని మాకు వివరిస్తారా?
2: ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్. ఈ 4 కాంపోనెంట్స్ అనేది వీటికి ఒక 4 పిల్లర్స్ లాంటివి సార్. అందులో ఈ మొదటి కాంపోనెంట్లో 2 విభాగాలు ఉన్నాయి సార్. ఈ దీన్ని కాంపోనెంట్ 1A కింద పరిగణిస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఫార్మలైజేషన్ మరియు క్రెడిట్ యాక్సెస్ అనే అంశాల మీద పనిచేస్తుంది. ఈ ఫార్మలైజేషన్లో భాగంగా మనకు ఏదైతే మత్స్య రంగంలో అసంఘటిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం రిజిస్ట్రేషన్ ద్వారా చేసేసి ఫార్మలైజేషన్ చేయడం అనేది మొదటి అంశం సార్. తర్వాత 2వ అంశం ఏంటంటే క్రెడిట్ యాక్సెస్ అనుకున్నాం సార్. ఈ క్రెడిట్ యాక్సెస్లో మనకు ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్కి బ్యాంక్ రుణాలు అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, తర్వాత వివిధ టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం అనేది దీంట్లో భాగంగా ఉంటుంది సార్. తర్వాత ఈ కాంపోనెంట్ 1లోనే B అనేటటువంటి అంశం సార్. ఈ అంశం అనేది ఆక్వాకల్చర్లో అతి ముఖ్యమైనటువంటి ఇన్సూరెన్స్ తాలూకు ప్రోత్సాహం ఇవ్వడం.
1: ఆక్వా రంగంలో ఈ ఇన్సూరెన్స్కున్న ప్రాధాన్యత ఏమిటి? ఈ పథకంలో భాగంగా ఎంతవరకు ఈ బీమా సౌకర్యంలో ప్రభుత్వం భరిస్తుందండి?
2: ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో, ఈ అసంఘటిత రంగంలో ఉన్నారో, వారికి వారు భరించాల్సినటువంటి ప్రీమియంలో 40% వరకు లేదా గరిష్టంగా ప్రతి హెక్టార్కి 25,000 చొప్పున ఇన్సూరెన్స్ అనేది, ఆ ప్రీమియం అనేది గవర్నమెంటే భరించడం సార్. అంతే కూడా కాక ఈ యొక్క కాంపోనెంట్ బి అక్వాకల్చర్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహం అనేది అజెండాగా పెట్టుకున్నారు అంటే కనీసం 1,00,000 హెక్టార్ల వరకు కూడా ఈ బీమా ఇవ్వడం. అంతే కూడా కాకుండా ఈ బీమాలో అదనపు రాయితీ కూడా ఇచ్చున్నారు సార్. ఈ రాయితీ ఏంటంటే ఎవరైనా ఆక్వా రంగంలో మహిళలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానీ ఉంటే ఈ 40%తో పాటు ఇంకొక 10% కూడా ఇచ్చి అంత సపోర్ట్ ఇచ్చి ఈ ఆక్వా రంగంలో ఎవరన్నా రైతులు నష్టం అనేది సర్వసాధారణం కాబట్టి నష్టపడితే మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించుకునే అవకాశం లేకుండా మళ్ళీ ఇబ్బంది పడి ఆ నష్టాన్ని పూడ్చే అవకాశం వాళ్ళకి దూరం అయిపోకుండా ఈ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళని అప్లిక్ చేసి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తుంది కాబట్టి ఈ ఆక్వా రంగం అనేది సస్టైనబుల్గా ఉండేదానికి ఇది చాలా తోడ్పడుతుంది సార్. ఇక రెండో అంశం సార్, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం సార్, ఇది వాల్యూ చైన్ ఎఫిషియన్సీని పెంచడం సార్.
1: సార్ ఈ వాల్యూ చైన్ అంటే ఏమిటి? ఈ చేపల పెంపక రంగంలో ఏ స్థాయిలో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
2: చేపలు లేదా రొయ్యల పెంపకంలో ప్రొడక్షన్లో ఉంటారు సార్, అంటే కల్చర్లో ఉంటారు. అలానే ప్రాసెసింగ్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, కోటాను కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఎప్పుడైతే రైతు పొలం నుంచి తీసుకున్నటువంటి రొయ్య వెంటనే అందవలసిన మోతాదులో ఐసింగ్ జరిగి అలా ఐసింగ్ అయినటువంటి మత్స్య సంపద అనేది, ఉత్పత్తులు అనేది సకాలంలో సక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవ్వడం, అలానే ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అవ్వడం, తర్వాత ఫైనల్గా మార్కెట్ అవ్వడం, ఇవన్నీ కూడా అంశాలు సార్. అంటే ఈ అన్ని రంగాల్లో కూడా అన్ని స్టేజెస్లో కూడా వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు సార్.
1: సో ఈ మొత్తం వాల్యూ చైన్ని అభివృద్ధి చేయడానికి ఏం కార్యక్రమాలు చేపడుతుందండి ఈ పథకంలో భాగంగా?
2: ఈ వాల్యూ చైన్ అభివృద్ధికి ఏంటంటే ఆర్థిక మరియు సాంకేతిక మద్దతును ఇచ్చేటటువంటి నిమిత్తం చాలా స్కీమ్స్ ఇచ్చాము సార్. దీంట్లో చాలా సబ్సిడీస్ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్ లో లోన్స్ ఉన్నాయి, అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే నిమిత్తం దీన్ని
1: అనేక కార్యక్రమాలు రూపొందించారు.
2: ఈ మూడో అంశం ఏంటంటే సార్, సేఫ్టీ మరియు క్వాలిటీ సిస్టమ్ సార్. మనం ఎంత పండించేయం అనేది ఇంపార్టెంట్ కాదు సార్, ఎంత క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్వాలిటీ లేకపోతే అది డొమెస్టిక్ మార్కెట్లో మనకు ఎవరు దాన్ని చెక్ చేయరు కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు, కానీ ఎక్స్పోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్ జరగదు, ఎక్స్పోర్ట్ జరగకపోతే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చేపలు మరియు చేపల ఉత్పత్తి కోసం భద్రత నాణ్యత హామీ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేయడం, అందులో భాగంగా స్టాండర్డ్స్ అయితేనేమి, సర్టిఫికేషన్ అయితేనేమి, ట్రేసబిలిటీ అయితేనేమి ఏర్పాటు చేసి విస్తరించడం అనేది మూడో కాంపోనెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం.
1: ఇక చివరిగా నాలుగో అంశం గురించి మనం మాట్లాడుకుందాం సార్.
2: ఈ నాలుగో అంశం అనేది మనం ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సార్, ఒక మానిటరింగ్ ఒక వ్యవస్థ ఇంపార్టెంట్ సార్. అందుకనుక ఈ ప్రాజెక్ట్ నిర్వహణ అనేది అయితే దానండి, ఈ మానిటరింగ్ అయితేనేమి, ఈ రిపోర్ట్ కోసం ఎలాంటి వ్యవస్థలు కావాలి, ఎలాంటి సామర్థ్యాలు వాళ్ళకి ఇవ్వాలి, అందించాలి అనే అంశాల మీద, అంటే ఒక మాటతో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తాలూకు వివిధ అంశాలలో ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండేటటువంటి స్టేక్ హోల్డర్స్కి ఈ యొక్క అంశం ఉపయోగపడుతుంది సార్.
1: సార్ ఇక ఈ ఫిషరీస్ కోఆపరేటివ్స్ విషయానికి వద్దాము. ఈ సహకార సంఘాలుగా ఏర్పడటానికి చేపల లేదా రొయ్యల సాగులో అభివృద్ధిని సాధించడం కోసం ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందండి?
2: ఫిషరీస్ కోఆపరేటివ్స్కి అందించే ప్రోత్సాహాల పరంగా మాట్లాడాలి అంటే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజనలో భాగంగా సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్, ఎఫ్పిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వంటి సమూహాలకు బలోపేతం చేయడం అనేది ఒక అజెండా సార్ దీంట్లో. అలానే ఈ సహకార సంఘాలు ఏర్పడి ఫార్మల్ స్ట్రక్చర్లోకి వస్తే, అంటే మనం అనార్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్గా రావడం ఇండైరెక్ట్గా, ఇలా వారికి సబ్సిడీ ఆధారిత ఫెసిలిటీస్ అయితేనేమి, ఈ ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ వాల్యూ అడిషన్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి పథకాల ద్వారా మద్దతు కూడా పొందవచ్చు సార్. అంటే సహకార సంఘాలకి ఈ పెద్ద ఎత్తులో ఉండేటటువంటి, అంటే ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి, ఎక్కువ సబ్సిడీతో కూడినటువంటి అంశాలలో ఈ యొక్క కోఆపరేటివ్స్ ప్రోత్సాహం నిమిత్తం ఈ యొక్క ఈ పథకం పనిచేస్తుంది. తర్వాత చివరిగా ఈ పెద్ద పరిమాణంలో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, మార్కెట్ లింగేజెస్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి టెక్నాలజీని ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అందించే నిమిత్తం కూడా ఇది పనిచేస్తుంది సార్.
1: అంటే వ్యక్తిగతంగా సొంతగా చేసుకోవటం కాకుండా ఇట్లా కోఆపరేటివ్స్గా ఏర్పడి ముందుకొస్తే గనక ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు వారికి ప్రభుత్వం కల్పిస్తుంది అంటున్నారు. ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఈ రుణ సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నారా సార్?
2: ఈరోజు ఆక్వారంగంలో రుణ సదుపాయం లేకపోతే రైతు నిలబడే పరిస్థితి లేదు సార్. అంటే దీని ఉద్దేశమే అది కాబట్టి రుణ సదుపాయం అనేది దీంట్లో ఉంది సార్. ఈ రుణ సౌకర్యాలు వ్యాపార అభివృద్ధి పరంగా మాట్లాడినట్లయితే సార్, ఈ మైక్రో మరియు అంటే చిరు మరియు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ సులభతరం చేయడం అనేదితేనేమి, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం అయితేనేమి, ఫెసిలిటేషన్ సర్వీసెస్ ఇచ్చే నిమిత్తం మనం ముందు మాట్లాడుకునే విధంగా కాంపోనెంట్ 1లో ఏ మరియు కాంపోనెంట్ 2 అనేది పనిచేస్తున్నాయి సార్. తర్వాత వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్
1: కంపెనీస్ NBFCs
2: ద్వారా ఈ వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ వంటి రుణాల యాక్సెస్ పెంచేలా ఈ పథకం మార్గదర్శకాలు ఏర్పరిచింది సార్. దీంతోపాటు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్లు కూడా బాగా అందిస్తున్నారు సార్.
1: అంటే ఈ మొత్తం వాల్యూ చైన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు సార్. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఆక్వా రైతులు సమాచారం తెలుసుకోవడానికి కానీ లేదా ఏవైనా సూచనలు, సలహాలు తెలుసుకోవడానికి, సంప్రదించడానికి ఫోన్ నంబర్ ఏమన్నా ఉందండి
2: సార్? ఈ వివరాలు తెలుసుకోవడానికి ఒక ఫోన్ నంబరే కాకుండా అధికారిక వెబ్సైట్లు కూడా ఉన్నాయి సార్. మనం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ఈ పథకం గురించి రైతులకి అధికారిక వెబ్సైట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ పొందేటటువంటి అత్యున్నతమైనటువంటి అవకాశం ఉంది సార్. దానికి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పోర్టల్లో ఒక గవర్నమెంట్ వెబ్సైటే ఉంది సార్. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే pmmksy.dof.gov.in అనేటటువంటి పోర్టల్ ద్వారా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు సార్. ఈ వెబ్సైట్ యొక్క ఐడి ఏంటంటే, దీంతోపాటు అదనంగా NFDP పోర్టల్ కూడా ఉంది సార్. సార్, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ తాలూకు ఒక పోర్టల్ కూడా ఉంది సార్. అంటే ఇది మనం ముందుగానే ముందు మాట్లాడుకున్నాం, దీంట్లో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పడిందని. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ పోర్టల్ ఏంటంటే అంటే NFDP.DOF.GOV.IN అనేది ఇది ఒక పోర్టల్ సార్. దీంట్లో కూడా మనకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇవన్నీ తెలియని రైతులు కూడా డైరెక్ట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకు వాళ్ళు పొందుపరిచారు సార్. ఈ యొక్క నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్కు డైరెక్ట్గా మనం టోల్ ఫ్రీతో కలిసే అవకాశం ఒక నంబర్ ఇచ్చున్నారు. అందులో భాగంగా ఆ నంబర్ ఏంటంటే 1800-425-166 1800-425-166 అనే టోల్ ఫ్రీ నంబర్ కూడా మనకు అందుబాటులో ఉంది సార్. ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా మనకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఉండేటటువంటి వివిధ రకాల అంశాలని, అనుకూలతలను మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కానివ్వండి, యాక్సెస్ అవ్వడానికి కానివ్వండి, మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది సార్.
1: హరిసాదు గారు, ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి ఆక్వా రైతులకు చాలా విలువైన సమాచారం అందించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్.
2: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: మీరింతవరకు ఆక్వా రంగ అభివృద్ధికి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ప్రయోజనాలు ఈ అంశం గురించి డాక్టర్ హరిసాదు గారితో పరిచయం విన్నారు. తరువాతిగా విందాం పొలం కబుర్లు.
3: రైతులు మొదటిసారిగా పండ్ల తోటలు నాటేటప్పుడు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. విద్యా ఉపాధి అవకాశాల కోసం నేడు చాలా మంది గ్రామీణ యువత పట్టణాలకు వలసపోతూ ఉన్నారు. దీనివల్ల ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఇదే తరుణంలో వరి, వేరుశనగ, చెరకు వంటి వ్యవసాయ పంటల సాగులో పెరిగినటువంటి పెట్టుబడులు, కూలీల కొరతతో రైతులు ఈ పంటల సాగును కష్టతరంగా భావిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండటంతో రైతుల్లో ఈ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. వ్యవసాయ పంటలతో పోలిస్తే తక్కువ యాజమాన్యం, కూలీల అవసరం ఉండే దీర్ఘకాలిక పండ్ల తోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, ముఖ్యంగా సాగు ఖర్చు సాయం, రాయితీపై బిందు సేద్య పరికరాల ఏర్పాటు రైతులను పండ్ల తోటల సాగు వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న పెద్ద రైతులు అనే తారతమ్యం లేకుండా పండ్ల తోటల పెంపకానికి రైతులందరూ ముందుకొస్తున్నారు. పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వల్లే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడినిస్తాయి. ఈ మొక్కలు పొడవైన బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడటానికి అనుమైనటువంటి భూమి తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే మొక్కలు సరిగా పెరగవు, ఎక్కువ దిగుబడిని ఇవ్వవు. పండ్ల తోటల పెంపకానికి భూమిని రెండు స్థాయిల్లో, అంటే మొదటిది రైతు స్థాయిలోనూ, రెండోది భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలి. ముందుగా రైతు స్థాయిలో భూమి పరీక్షలు కనుక మనం చూసుకున్నట్లయితే, పండ్ల తోటలను సాగు చేయాలి అనుకున్న మొత్తం భూమిని మొదట ఒకే రకంగా ఉన్న భాగాలు లేదా బ్లాకులుగా విభజించుకోవాలి. ఇలా విభజించుకున్న తర్వాత ఒక్కో రకం భూమి నుంచి సుమారు ఎకరాకు ఒక చోట నేలను బట్టి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంత తీయాలి. ఈ గుంతలో పైభాగం నుంచి కింది వరకు నేలను అధ్యయనం చేసి కింది విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ పరిశీలనలను రైతు సొంతంగా కానీ లేదా వ్యవసాయ ఉద్యానాధికారుల సహకారంతో చేసుకోవచ్చు. భూమిలో నేల లోతు తెలుసుకుంటే ఆ భూమిలో ఏ రకమైనటువంటి పండ్ల జాతిని పెంచుకోవచ్చునో అర్థమవుతుంది. భూమి పరీక్షకు తవ్విన గుంత పైభాగం నుంచి కింది వరకు ఎలాంటి గడ్డి, కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి గనుక ఉంటే దాన్ని నేల లోతుగా పరిగణించుకోవచ్చు. భూమి లోపల గట్టి, కంకర లేదా రాతి పొర ఉన్నప్పుడు మొక్కల వేర్లు కిందకి పెరగలేవు. కాబట్టి నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని పెంచడానికి ఎంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొక్కల వేరు వ్యవస్థ పెరుగుదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులకరాళ్లు కలిగినటువంటి నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ కొన్ని చోట్ల భూమి కింది భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాలతో 3-4 అడుగు లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల చెట్లను నాటేస్తుంటారు. కానీ మొదటి 3-4 ఏళ్లు మంచి మట్టి ఉన్నంత వరకు మొక్కల వేర్లు బాగా పెరిగి గట్టి పొరలు రాగానే వేర్లు పెరుగుదల ఆగిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతుకు అనువైన పండ్ల రకాన్నే రైతులు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నేల లోతును బట్టి పండ్ల మొక్కను ఎంచుకోవాలి. నేల లోతు 90 సెంటీమీటర్లు మించి గనక ఉంటే మామిడి, సపోటా, పనస, నేరేడు చెట్లు వేసుకోవచ్చు. నేల లోతు 60 నుండి 90 సెంటీమీటర్ల మధ్య గనక ఉంటే జామ, దానిమ్మ, చీని, నిమ్మ, ఉసిరి చెట్లు వేసుకోవచ్చు. 45 నుంచి 60 సెంటీమీటర్లు నేల లోతు గనక ఉంటే అరటి, బొప్పాయి, సీతాఫలం ఇట్లాంటి పండ్ల మొక్కలను నాటుకోవచ్చు. పండ్ల మొక్కల వేర్లు పెరిగే లోతు వరకు భూమి లోపల సున్నపు పొరలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని రైతులు ప్రత్యేకంగా పరిశీలించాలి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం తొలి ప్రేమ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

చిత్రసీమలో సినీ గీతాలు వింటూ ఉన్నారు. తరువాతిగా వినబోయే ఈ పాట ప్రేమతో రా. ఈ చిత్రం నుంచి సినీ గీతాన్ని అయితే ఇప్పుడు వినేసేద్దాం. ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లార గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. చిత్రసీమలో చివరిగా వినబోతున్న ఈ పాట అమ్రాన్ చిత్రం నుంచి. ఈ సినీ గీతం విందాం. పాడినటువంటి వారు రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి. ఈ పాట విందాం.

మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలను వింటారు. మరి వాట్సాప్ ద్వారా మీరు కూడా మీ యొక్క సినీ గీతాలను వినాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసిందల్లా 7901044415 ఈ నెంబర్కు మెసేజ్ చేసేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం విందాం వాట్సాప్ సందేశాలను. మెసేజ్ చేశారు మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, సక్కుబాయ్, ఎదోహే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్ గ్రామ ప్రజలందరూ అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, మా కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్, మా కొరకు ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీకోసం కూడా సినీ గీతాన్ని ప్లే చేసి వినిపించేస్తాను. ఓకే, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కూడా మెసేజ్ చేశారు మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ అదేవిధంగా సింహపూరి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. హలో అభిరుచిలో మా కొరకు ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు. ఓకే, మరి మీ అందరి కోసం కూడా బంగారు మగధీరా చిత్రం నుంచి ఈ సినీ గీతం, రీతా అండ్ అనుజ్ గురువారం ఆలపించినటువంటి ఈ సినీ గీతం వినేసేయండి.

మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. మరి తరువాతిగా వాట్సాప్ సందేశాలను పంపించినటువంటి వారు, హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే మేఘ్న మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ హ్యాపీ సండే అండి. మరి మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు మా తాటిపత్రి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. ఫ్రమ్ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ధన్యవాదాలు అంటూ. ఓకే అండి, అదేవిధంగా నెక్స్ట్ మరి యొక్క మెసేజ్ కూడా వినేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అమ్మన్ గుర్తి నుంచి మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ ఓకే, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు ఫనీరాజ్, వేదాయపాలెం నెల్లూరు నుంచి మాకు ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ వనపర్తి డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి మెసేజ్ చేశారు డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మిరామర్, మోతీబాయ్ మెసేజ్ చేశారు మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అని అంటూ. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఓకే ఇంకొక మెసేజ్ కూడా చదివేస్తాను. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కావలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీ అందరి కోసం గేమ్ చేంజర్ ఈ చిత్రం నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం వినేసిద్దాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను మరి ఈరోజు 8:15 వరకు మాత్రమే కాబట్టి మరి అందరి నేమ్స్ చదివేసి ఒక సినీ గీతాన్ని అయితే ప్లే చేసేస్తాను. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుంచి మెసేజ్ చేశారు మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే, హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా ప్రత్యేక అభినందనలు అంటూ. ఓకే అండి. అదేవిధంగా కోవూరు నుంచి ఇస్మాయిల్ గారు మెసేజ్ చేశారు మా కొరకు సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అని అంటూ. ఓకే అండ్ హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు ఎఫ్ఎం ఆర్జీ నమస్కారాలతో అంటూ. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, ఓకే, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలంటూ కోరుతూ ఉన్నారు. ఈ పాటను కోరుతున్నవారు అంటూ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, అలాగే నెల్లూరు సింహపూరి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ కూడా ఈ సినీ గీతాన్ని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. గుడ్ నైట్ బాయ్ అని కూడా మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ నైట్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, సంపూర్ణమ్మ, వెంకట రమణమ్మ, మౌనిక, కవిత, సతీష్, మా అందరి కోసం సినీ గీతాన్ని కూడా ప్రసారం చేయగలరంటూ కోరారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లాస్ట్ మెసేజ్, హలో, హాయ్, నమస్తే అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబల మస్తాన్ భాష మా కుటుంబ సభ్యులందరి తరఫున, మా ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా ఒక సినీ గీతాన్ని అయితే ప్లే చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే,

సో మరి చివరిగా అయితే ఈ సినీ గీతం వచ్చేస్తుంది ఫ్రమ్ డాడీ చిత్రం నుంచి, నా ప్రాణమా సుస్వాగతం. ఈ సినీ గీతం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించినటువంటి ఈ సినీ గీతం వచ్చేస్తుంది, వినసేయండి.

0: మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను విన్నారు. ఇంతటితో హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అనిపిస్తున్నటువంటి ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని వింటారు.
2: ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నెల్లూరు ఆకాశవాణి అందిస్తోన్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక వింటారు.
3: ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తర్వాత 1957 దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకుల సందేశాలు ప్రజలకు చేరేందుకు రేడియో ప్రధాన సాధనంగా మారింది. స్వాతంత్రం వచ్చిన రాత్రి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ రేడియో ద్వారా దేశమంతా వినింది. ఆ సమయంలో దేశ ఐక్యత, జాతీయ భావన పెంపొందించడంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను గత 35 ఆకాశవాణి శ్రోతలను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రేడియో దాదాపుగా 35 నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. చివరకు కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
5: ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి. సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం. ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. నెల్లూరులో ప్రారంభించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపజేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు.
6: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్, నెల్లూరులో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణితో నా అనుభవాలు చెప్పే సందర్భం నాకు వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణిని గురించి చెప్పాలంటే, ఆకాశవాణి టెలివిజన్ ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. భిన్నత్వంలో ఏకత్వం అది ఆకాశవాణి నినాదం. ఎందుకంటే భారతదేశంలో అనేక భాషల్లో ప్రసారాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ కలిపిందండి ఆకాశవాణి. ప్రాంతీయ సంస్కృతిని కాపాడుతూ జాతీయ ఐక్యతను కూడా పెంపొందించింది. భాషలు వేరు కాని భావం మాత్రం ఒకటే. అదే ఆకాశవాణి మహిమ. ఆ రోజుల్లో విద్యాసేవలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ఇచ్చేది, అంటే స్కూల్స్ జరిగే టైంలో చక్కగా రేడియో పాఠాలని వాళ్ళు అందించేవాళ్ళు. సహజమైన పద్ధతిలో నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నట్టుగానే చాలా సహజంగా విద్యార్థులుగా వేసిన వాళ్ళు కూడా చాలా సహజంగా ఆ కార్యక్రమాలని బాగా రక్తి కట్టించారండి. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి తనను తాను అప్డేట్ చేసుకుని ఎఫ్ఎం రూపంలో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రూపంలో, ఈ రోజున కార్లలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎఫ్ఎం లో తన ప్రసారాలని, అలాగే మన ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఇండియాలో ఉన్న మన అన్ని రకాల స్టేషన్స్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి మనం వినగలుగుతున్నాం యాప్ ద్వారా. కాబట్టి ఆకాశవాణి తన కొత్త రూపంలో కూడా మనకి ఎంతో సేవ చేస్తుంది. 90 సంవత్సరాలుగా భారత ప్రజల మనసులని కలిపిన మధుర స్వరం మన ఆకాశవాణి అండి. 90 వసంతాల కార్యక్రమాల సందర్భంగా నా అనుభవాలు మీతో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
7: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంత కుమారి మారెళ్ళ. నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరానికి, నేటి నాటి తరాలకు ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటుంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతూనే ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆపాల గోపాలాన్ని అలరించేవి. అన్ని వయసుల వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన ఖని అని కూడా చెప్పొచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆ ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు, అనుభవాలు, జ్ఞాపకాలు రచనల్లో ఆకాశవాణిని కూడా చేర్చి ఉంటే ఎన్నో మనకి ఈరోజు ఆకాశవాణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలు, అనుభవాలు కూడా అందరికీ తెలిసి ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
6: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 సంవత్సరాల ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో ఉదయాన్నే భక్తి రంజన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైనవి.
8: సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమం, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జైమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మెజీషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు, కామెంటరీలు ప్రసారమయ్యాయి. దీని కొరకు రేడియోలు పట్టుకొని చెవుల దగ్గర పెట్టుకుని నాడు జనాలు తిరిగేవాళ్ళు. జనరంజని అనే ఒక కార్యక్రమం, శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ ఎన్ ఆండి మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఈ విధంగా సుమారు 1936 ప్రారంభమై నేటికి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత గొప్ప వినోదాత్మక, విజ్ఞానాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
9: ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి యొక్క బినాక గీతమాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, కరెక్ట్గా 8 అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు ఆ బినాక గీతమాలిక వింటేనే నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. అది నాకు ఎన్ని పరీక్షలున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని కాదు. ఇది నాకున్న చాలా ఆనందమైన అనుభవం ఆకాశవాణితో. ఇప్పుడు నేను ఆకాశవాణిలో డాక్టర్గా నేను ఇప్పుడు చేస్తున్న వృత్తితో నేను అనీమియా అంటే రక్తహీనత మీద, తర్వాత థైరాయిడ్ సమస్యల మీద, తర్వాత షుగర్ డయాబెటీస్ మీద, అండ్ వేసవి కాలంలో వచ్చే కొన్ని రుగ్మతలకు వాటికి అన్నిటికీ కూడా నేను ఆకాశవాణి వారి నాకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు, సూచనలు పాల్గొన్నాను. ఇంకా ముందు ముందు వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు చాలా చేరువగా ఉంటుంది, అందరూ ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందించాలని ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక విన్నారు. సేకరణ ఎస్విఏ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు విన్న 90 ఆకాశవాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈరోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
1: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్, అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్న లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు, స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంతో మాత్రమే సంపన్నమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. కాలుష్యానికి సైక్లింగ్ సరైన పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చునని మున్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
2: संडे ओन साइकिल की 75th एडिशन है और आज कॉमनवेल्थ डे भी है. 2030 में गुजरात कॉमनवेल्थ होस्ट करने जा रहा है. देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. इस संदेश है कि हम सब देश के नागरिक साइकिलिंग को अपनाए, फिट रहे और विकसित भारत के स्वप्न के साथ जुड़े.
0: ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 3 ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
3: if we talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3. If it was synoptic conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There is also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
0: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 109,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, అమెరికా దేశాల మధ్య లోతైన, విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి 1 కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: the guarantee only for the unskilled wage component. But without skilled and semi-skilled, we will not be able to have durable assets. So that also is a part. However, the guarantee part is for the unskilled manual.
1: Rohini ji, thank you so much for this insightful discussion. Thank you so much.
0: Thank you very much, Sonu ji.
1: You can listen to this program on our mobile app, News on AIR, and our YouTube channel, News on AIR Official.
2: Spotlight.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో తరువాత జూలై ఈ చిత్రానికి ఆద్నాన్ సమీ ఆలపించిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: రంగస్థలం ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన చంద్రబోస్.

0: విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కారం. ఆకాశ్.